ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం 26వ తారీఖు మే నెల మంగళవారం శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. గంగానది తీరాన వెలిసిన పవిత్ర నగరం వారణాసి. అక్కడ భక్తుల కష్టాలను తొలగించే మహాశక్తిగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం. ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శినిలో.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఈనాటి క్షేత్రదర్శినిలో మనం తెలుసుకుంటున్నాం ఉత్తరప్రదేశ్లోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం గురించి. సంకట్ మోచన్ అంటే కష్టాలను తొలగించేవాడు, భక్తుల బాధలను, అడ్డంకులను, భయాలను రూపుమాపేవాడు. అలాంటి అభయమిచ్చే హనుమంతుణ్ణి ఇక్కడ ఎంతో భక్తిభావంతో పూజిస్తారు. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది, అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సంకట్ మోచన్ ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. దీని వెనకాల ఒక కథ ఉంది అని చెప్పాను కదా. 16వ శతాబ్దంలో మహాకవి గోస్వామి తులసీదాస్ శ్రీరాముని భక్తిలో మునిగిపోయి రామచరిత మానస్ రచిస్తూ వారణాసిలో నివసించేవారు. ఒకరోజు ఆయనకు ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, నీవు నిజమైన భక్తుడివే అయితే ఆ దైవదర్శనం నీకు తప్పక లభిస్తుంది అని చెప్పారట. ఆ మాటలు విన్న తులసీదాస్ ప్రతిరోజు అమితమైన భక్తితో శ్రీరామనామం జపిస్తూ ఉన్నారు. ఒక రాత్రి గంగాతీరం సమీపంలోని అడవి ప్రాంతంలో ఆయనకు ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించింది. ఆ రూపం ఆంజనేయ స్వామిది అని భావించిన తులసీదాస్ అక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. వారణాసిలోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. తులసీదాస్ రచించిన ఈ భక్తిగీతంలో 40 చరణాలు ఉంటాయి. అందుకే దీనిని చాలీసా అని పిలుస్తారు. చాలీస్ అంటే హిందీలో 40 అని అర్థం. భక్తితో చాలీసా చదివితే మనసుకు ధైర్యం వస్తుంది, భయాలు తగ్గుతాయి, ఆందోళనలు దూరమవుతాయి, వ్యతిరేక భావన కలిగిన ఆలోచనలు తొలగిపోతాయి అని భక్తులు విశ్వసిస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి సంకట్ మోచన్ ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. ఈనాటి క్షేత్రదర్శిలో సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలోని హనుమంతుని విగ్రహం ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామివారు శ్రీరాముడి వైపు చూస్తూ దర్శనమిస్తారు. అలా కనిపించే విగ్రహాన్ని రామభక్తికి ప్రతీకగా భావిస్తారు భక్తులు. మంగళవారం శనివారం రోజుల్లో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు, గంటల నాదంతో వాతావరణం అంతా భక్తిభావనతో నిండిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఉత్తర భారతదేశంలో ఉన్న హనుమాన్ సంకటమోచన్ ఆలయంలో ఇచ్చే బేసన్ లడ్డూ ప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం జరిగే సంకటమోచన్ సంగీత్ సమారోహ్ కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప సంగీత విద్వాంసులంతా భక్తి సంగీతాన్ని సమర్పిస్తారు స్వామివారికి.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయ విశేషాలు తెలుసుకున్నారు. భక్తి, ధైర్యం, సేవాభావానికి ప్రతీక అయిన హనుమంతుడి ఈ పవిత్ర క్షేత్రం నిజంగా ప్రతి భక్తుడు జీవితంలో ఒకసారి దర్శించాల్సిన స్థలం. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463 86

0: త్రీ నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో డిజిటల్ స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్, టెన్షన్ వెన్ ఎగ్జామ్స్, ఈ అంశం గురించి డాక్టర్ పి రంగనాథం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి

0: క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషియో మిట్సుమోటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఈ మంత్రులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్దతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: Videshanga Mantri మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సాంచు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్టి

జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఉన్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధానాచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి, సైతాన్నుకు ప్రతీకాత్మకంగా రాళ్ళు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లలో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సార్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు నుండి ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం. డిజిటల్ స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్ టెన్షన్ వెన్ ఎగ్జామ్స్ అనే అంశం గురించి డాక్టర్ పి రంగనాథ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ అయ్యి పరీక్షలలో టెన్షన్, ఈ అంశం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రంగనాథన్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతము పరీక్షల సమయం మొదలవుతుంది. అటు పిల్లల్లో, పేరెంట్స్లో, టీచర్స్లో, స్కూల్స్లో కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం కలుగు చేస్తుంది.
1: ఒక ముఖ్యమైన అంశం నేను చెప్పాల్సింది ఏమిటంటే, డిజిటల్ వరల్డ్ అన్నది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. డిజిటల్ ప్రభావం వల్ల అటు తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, టీచర్లు అందరూ కూడా దాని వలన అసలు వాళ్ళ తాలూకు విధానాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను చెప్పక తప్పదు. డిజిటల్ వరల్డ్ చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఏమిటి, దీన్ని స్క్రీన్ టైం అని ఒక ముద్దు పేరుందండి. అంటే స్మార్ట్ ఫోన్, మొబైల్, తర్వాత టీవీ, ఇంటర్నెట్, ఈ వాడకం తాలూకా సమయం ఏదైతే వ్యక్తుల దృష్టి మీద, చిన్నపిల్లల దృష్టి కేంద్రీకరించి ఉండే సమయాన్ని స్క్రీన్ టైం అంటారు. ఇది ప్రపంచమంతటా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అసలు 2 సంవత్సరాల లోపల వాళ్ళకి 1 గంట కూడా అసలు మొబైల్ ఫోన్ని అలవ్ చేయకూడదు.
0: విచిత్రంగా ఈ మధ్య పేరెంట్స్ పిల్లలని లాలన పాలన ఆడిపించేది పక్కన పెట్టేసి సెల్ ఫోన్ ఆన్ చేసి వాళ్ళ కళ్ళ ముందు పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసి.
1: మీ మాట 100% కరెక్ట్.
0: స్క్రీన్ టైం అన్నారు కాబట్టి ఒక విషయం అడగాలనుకున్నాను. ఈ స్క్రీన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళపైన పడే ఎఫెక్ట్ కాకుండా మానసికంగా వాళ్ళు ఏదైతే విషయాన్ని చూస్తున్నారు, అది ఒక్కొక్కసారి కొన్ని గేమ్స్ కానీ లేదంటే కొన్ని హారర్ సీన్స్ కానీ లేదంటే రకరకాల ఎమోషన్ సంబంధించిన స్క్రీన్ టైం ముందు మన బాడీ కెమిస్ట్రీ కూడా అలాగే రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా డాక్టర్ గారు?
1: చాలా మారుతుంది.
0: అది కూడా మన అనారోగ్యానికి దోహదపడే అవకాశం.
1: ఇప్పుడు దాని పరిశోధకులందరూ ఏం చెప్తున్నారంటే, మెదడులో కొన్ని కేంద్రాలు సృష్టికర్త అమర్చాడు. అంటే ఈ కేంద్రం ఈ పనికి, ఈ కేంద్రం ఈ పనికి. ఉదాహరణకి జ్ఞాపకశక్తికి, చురుగ్గా ఉండడానికి, లేకపోతే సౌమ్యంగా ఉండడానికి, చుట్టుపక్కల వాళ్ళతో, మిత్రులతో వాళ్ళ బిహేవియర్ కానీ, కోపతాపాలు తగ్గడం కానీ, తర్వాత ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ కానీ, ఒక కేంద్రం ఉంది. దానిని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ నుదురు భాగంలో ఉంటుంది. 2 సంవత్సరాల లోపల వాళ్ళకి స్క్రీన్ టైం ఉండకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల వరకు 1 గంట రోజుకి. 2 నుంచి 5 సంవత్సరాల లోపల 2 గంటలే. ఈ 2 గంటల్లో కూడా తల్లిదండ్రులు ఒక చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఏమిటి అంటే పర్యవేక్షణ సహిత సమయం. అంటే ఈ పిల్లలు ఏ రకం వాడుతున్నారు 2 గంటలు? 2 గంటలు అన్నారు కదా మీరు వాడేడు మా అబ్బాయి అని అనొచ్చు. ఏ అంశం మీద దృష్టి పెడుతున్నారు? పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మెదడు మీద నేను 41 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు ఏమిటంటే, ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఇందాక చెప్పినట్టుగా జ్ఞాపకశక్తి, కాన్సన్ట్రేషన్కి, తర్వాత బిహేవియర్ కోసం, యాంగ్జైటీ, డిప్రెషను, ఇవన్నీ లోను కాకుండా ఉండడానికి ఉండేటువంటి గొప్ప కేంద్రం. ఈ కేంద్రం మీద దీని ప్రభావం పడుచూపుతూ ఉంది
0: స్క్రీన్ టైం.
1: స్క్రీన్ టైం ఇంకా స్క్రీన్ టైంలో ఏమిటి జరుగుతూ ఉంటుందండి, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త ఛానల్ పిల్లలు ఏమిటి, వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటే ఛానల్ మారుస్తూ ఉంటారు, వెబ్సైట్ మారుస్తూ ఉంటారు, యాప్స్ మారుస్తూ ఉంటారు. చూసారా ఎంతసేపు ఎన్ని ఛానళ్ళు వాళ్ళకి మారుస్తూ ఉంటే ఈ కంటి సరే మెదడు కూడా ఒక రకమైన కదలికకి అలవాటు పడిపోయింది, కండిషనింగ్ అయిపోయింది,
0: కన్ఫ్యూజన్ కూడా అలవాటు అవుతుంది.
1: కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేస్తారు చివరికి వాళ్ళు? వర్చువల్ వరల్డ్లో ఉంటారు. అంటే ఏమిటి, వాళ్ళ లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు రియల్ వరల్డ్ వస్తుంది. ఏమిటది, కూర్చొని చదవడం, పరీక్షలు రాయడం, తర్వాత కోఆర్డినేషను, డిస్కషన్స్, ఇవన్నీ. అది వాళ్ళకి చాలా టీడీగా అనిపిస్తుంది. పాతకాలంలో ఈ వర్చువల్ వరల్డ్ అంటూ సోకాల్ డిజిటల్ వరల్డ్ లేనప్పుడు అందరూ కూర్చొని చక్కగా 3 గంటలు వల్లె వేసి చక్కగా పరీక్షలకు వెళ్ళి పరీక్షలు రాస్తే బ్రహ్మాండ ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం రావడం మొదలెట్టింది.
0: డాక్టర్ గారు, ఈ స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ అయ్యి నిత్య జీవితంలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడి దానికి తోడు వ్యాయామం కూడా తగ్గిపోయింది డాక్టర్ గారు. ఈ వ్యాయామం తగ్గడం వల్ల కూడా మస్తిష్కం అంటే మైండ్ గ్రాస్పింగ్ కెపాసిటీ మీద అన్నట్టు ఫ్రంటల్ కార్టెక్స్ వీటి మీద ప్రభావం ఉంటుందంటారా?
1: తప్పకుండా ఉంది.

0: పిల్లల్లో మీరు రెండు కారణాలు దీనికి తోడవుతున్నాయి. ఒకటి ఏమిటంటే ఇప్పుడు పరిమిత కుటుంబం అంటే ఏమిటి, పాతకాలంలో లాగా 4-5 పిల్లల రోజులు పోయాయి. అంటే 444 మిలియన్ పిల్లలైతే దగ్గర దగ్గర 122-125 కుటుంబాలు అనుకోండి. ఆ కుటుంబాలందరి తాలూకా ఆలోచన ఏకాగ్రత బాబు కానీ పాప కానీ లేకపోతే ఇద్దరు పిల్లలు కానీ, కాబట్టి కొంచెం లాలన పాలన ఎక్కువ ఉంది, ముద్దు చేయడం ఎక్కువ ఉంది. పాతకాలంలో వాళ్ళు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసేవారని కాదు నా అభావం, గమనించండి దయచేసి.
1: అది షేర్ అయ్యేది,
0: షేర్ అయ్యేది, డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇక్కడేమిటి, తదేక జ్ఞానం అయ్యేసరికి వాళ్ళు అడిగిన వస్తువులు ఇవ్వడం, అదే కాకుండా భోజనంలో కూడా కొంతవరకు మార్పు వచ్చింది. ఎట్లా, అసలు ఒబేసిటీ ఊబకాయం అన్నది పిల్లల్లో ఎంత ఎక్కువ వచ్చిందంటే నమ్ముతారు మీరు? సన్నంగా ఉండేటువంటి పిల్లల్ని అంటే లెక్క పెట్టచ్చు. ఆడుకునే టైంలో కూడా మళ్ళీ మొబైల్, ఏదో ఒక మూరలో కూర్చుంటాడు, ఆడుకునే టైంలో మొబైల్ చూస్తూ ఉంటాడు,
1: ఆట కూడా మొబైల్లోనే ఆడుతున్నారు,
0: ఆట కూడా మొబైల్లోనే ఆడుతున్నారు. సరిగదా, ఎంత వ్యాయామం తక్కువ అన్నట్టయితే మెదడుకి అంత స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అదే కాకుండా 20 సంవత్సరాల వయసు వరకు మెదడు లోపల డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరు గమనించండి, ఇది అప్పటితో అయిపోదు. అది మెదడులో కణాల సముదాయం అన్నీ కూడా సరిగదా, మెదడులో కనెక్షన్స్ ఏదైతే తర్వాత ముందు భవిష్యత్తులో బాగా చురుగ్గా ఉండడానికి వెన్నిటికి ఉపయోగపడే కనెక్షన్స్, నెట్వర్క్ అంటాం, సమాచార వ్యవస్థ మెదడులో ఆ టైంలోనే డెవలప్ అవుతుంది. ఈ టైంలో మీరు అలా కూర్చొని మీ వర్చువల్ వరల్డ్లో ఉండి ఎక్సర్సైజ్ ఏమాత్రం లేకుండా జంక్ ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ భోజనం అన్ని తీసుకున్నట్టయితే దానిలో ఏముంటుంది, జంక్ ఫుడ్లో అప్పటికి రుచికరంగా ఉంటుంది. అయితే ఎంత ఎక్కువ లవణం ఎంత ఎక్కువ ఉంది, దానిలో ఎంత షుగర్ ఎంత ఎక్కువ ఉంది, దానిలో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంది, దీనివల్ల ఏమవుతుందంటే మెదడుకు తెలియకుండానే జంక్ ఫుడ్కి ఒక కండిషనింగ్ అయిపోతుంది, అంత లైక్ చేస్తుంది. అంటే ఇంకా అది ఇంకా కావాలన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది.
1: సో రకమైన అడిక్షన్ కూడా అలవాటు,
0: ఒక రకమైన అడిక్షన్ అనే చెప్పాలి. జంక్ ఫుడ్ అన్నది అందుకనే ఒక రకమైన అడిక్షన్ అయిపోయింది. ఈ అన్ని కారణాలు మూలకలికేది ఎక్సర్సైజ్ లేమి, అదే కాకుండా జంక్ ఫుడ్ ఈ వర్చువల్ వరల్డ్ ఉండడం, వీటన్నిటి మేలు కలయిక వల్ల మెదడు మీద దాని ప్రభావం పరీక్షల్లో చాలా చాలా పాటు చూపుతూ ఉంది. ఏదైతే తల్లిదండ్రులు వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారో, ఫ్యామిలీ ది పేరెంట్ టీచర్ మీటింగ్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది, కొంతమంది పేరెంట్స్ మీ అబ్బాయి చాలా చురుకండి కానీ చదువులో వెనకబడి ఉన్నాడు అని, ఏమిటంటే ఏం లేదని ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడండి, ఒక దగ్గర కుదురుగా కూర్చోలేడు. ఇది మెయిన్ కారణం ఏమిటంటే దీనికి డిజిటల్ వరల్డ్ అని.
1: డాక్టర్ గారు, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: తల్లిదండ్రుల పాత్ర అన్నిటికంటే అగ్రగామి నా ప్రకారం. ఎందుకంటే ఈ డిజిటల్ టైం ఏదైతే మనం చెప్పుకున్నాం, స్క్రీన్ టైం, ఎంతసేపు ఆ పాప బాబు చూస్తున్నారన్నటువంటి ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులది. 24 గంటల సమయంలో స్కూల్కి వెళ్ళేటువంటి 4 గంటలు 5 గంటలు తీసేస్తే 19-18 గంటలు తల్లిదండ్రులతోనే ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో ఆ బాబు పాప ఏం చేస్తున్నదన్నది తల్లిదండ్రులకంటే ముఖ్యం ఎవరండి? రెండోది ఇంకొకటి ఏమొచ్చిందంటే రోల్ మోడల్ అని ఒక మాట వచ్చింది. అంటే ఇప్పుడు ఒక పక్క నుంచి తల్లి ఏదో తను వర్క్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్తో, వాళ్ళ నాన్నగారు మెయిల్స్ చూస్తూ ఉంటారు, తాతగారు ఏదో వాట్సాప్లో చూస్తూ ఉంటారు, ఈ పిల్లలు కూడా మరి వాట్సాప్ వాడుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఏమి నువ్వు వాడొద్దు మేము వాడుకుంటాం మేము తప్పదు అనుకున్నా చెప్తే రోల్ మోడల్ ఎవరు? అంటే మనం వాళ్ళ కోసం కొన్ని చేయించాలి. అంటే ఏదైతే మన టైం కూడా స్క్రీన్ టైం కూడా తగ్గించాలి. అదే కాకుండా స్క్రీన్ టైం సమయం ఏదైతే ఉందో టైమే కాకుండా కొన్ని కేటాయించాలి. భోజనం దగ్గర, డిన్నర్ టేబుల్ దగ్గర మొబైల్ ఫోన్ రాకూడదు. పడుకునే ముందు గంటసేపు నుంచే మొబైల్ వాడకూడదు. ఆడుకున్నప్పుడు అసలు నీ ఫోన్ మొబైల్ నీతో ఉండకూడదు.
1: డాక్టర్ గారు, ఈ నైట్ టైం పడుకునే ముందు స్క్రీన్ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి నిద్ర కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే సృష్టికర్త తయారు చేసినప్పుడే నిద్ర కోసం ఒక హార్మోన్ ఉంది, మెలటోనిన్ అని. ఆ మెలటోనిన్ ఎక్కడైతే బ్లూ లైట్ ఉంటుందో, ప్రకాశవంతమైన లైట్ ఉంటుందో, దానివల్ల అది తయారు కాదు. తయారు కాకపోయేసరికి నిద్ర రాదు. బెడ్ మీద పడుకోవడమే కానీ నిద్ర రాదు. అదే కాకుండా నిద్ర మీద మెదడు మీద ప్రభావం అనేది ఒక పెద్ద పరిశోధనలు వచ్చాయి ఈ మధ్య కాలంలో. ఒక దేం కానీ ఒక పెద్ద శాస్త్రవేత్త ఎక్కడి నుంచి, కొలంబియా యూనివర్సిటీ నుంచి చెప్పాడు ఏమని, ఎవరైతే పిల్లలు 5 సంవత్సరాల వరకు దగ్గర 11-13 గంటలు నిద్రపోవాలట పిల్లలు, 5-8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు 10-13 గంటలు. ఈ సమయం ఎవరికైతే తక్కువ అయిపోతుందో మెదడులో ఉన్న కేంద్రాలు ఇందా చెప్పినటువంటి ఫ్రాంటల్ కార్టెక్స్, ఎమిగ్డలా, హిప్పో క్యాంపస్, ఈ జ్ఞాపకశక్తి, ఈ కాన్సన్ట్రేషన్ కోసం ఇంపల్సివ్ బిహేవియర్ తయారవుతారు పిల్లలు. అంటే ఎవరి మాట వినరు, అది సోషల్ బిహేవియర్ పాడైపోతుంది, ఎవరితో కలవరు, కనబడిన వాళ్ళతో కొట్లాట, పెద్దల మీద మర్యాద తక్కువ, యాంగ్జైటీ దానికి తోడు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, టీచర్ మందలిస్తారు, దాంతో వచ్చే పరివేశం

0: మనం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళాం. ఇవన్నీ ఒకదానికి ఒకటే అనుసంధానం అయి ఉన్నవి,
1: అంటే చైన్ రియాక్షన్.
0: ఇప్పుడు అందువల్ల దానికి కారణం ఏమిటి అని అంటే, ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రే మ్యాటర్ అని ఉంటుంది. వాళ్ళకి గ్రే మ్యాటర్ తప్పు ఉందిరా అని కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమిటి, ఏదైతే జ్ఞాపక శక్తికి గ్రాహక శక్తికి ఒక సొల్యూషన్, దాన్ని ఎలాగ సెటిల్ చేయాలన్నా గోల్స్ ఉంటాయి. జీవితంలో ఒక ఐఐటి అవ్వాలి, ఒక ఎయిమ్స్లో న్యూరో సర్జరీ చేయాలి, లేకపోతే ఎయిమ్స్లో ఇంకేదైనా చేయాలంటే కొన్ని గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలంటే ఈ ఇబ్బంది అవుతుంది, నిద్ర తక్కువ వాడడం. కాబట్టి నిద్ర కూడా చాలా చాలా ముఖ్యం. నిద్ర కూడా ఈ డిజిటల్ వల్ల నిద్ర తక్కువైపోతుంది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం సమయానికి మేము అక్కడ మన భారతదేశంలో ఫ్యామిలీస్ అన్ని కూడా ఫ్యామిలీ డిన్నర్ అన్నది లేట్ అయిపోయింది. తండ్రి లేట్గా వస్తారు, వాళ్ళ అమ్మగారు వెయిట్ చేస్తూ ఉంటారు, పిల్లాడు అప్పటి వరకు వెయిట్ చేస్తాడు. అదే కదా తల్లిదండ్రులు ఏమంటారు, మా పిల్లాడు మేము పడుకుంటే కానీ పడుకోడండి. కాదండి, పిల్లలకి వారి సమయం వేరే ఉంది, మీకు వేరు. మీరు ఆ సమయాన్ని దాటిపోయారు, ఆ ఏజ్ని దాటిపోయారు. కాబట్టి పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చేటువంటి గురుతర బాధ్యత మీరే స్వీకరించాలి. అదే కాకుండా ఈ పాతకాలంలో శుభ్రంగా వల్లె వేసేవాళ్ళం అండి, గట్టిగా చదవడం, దాన్ని ఫాస్టర్ రీడింగ్ అంటారు. అది మర్చిపోయారు అసలు పిల్లలు ఇప్పుడు రోజుల్లో. ఒక 20 నిమిషాలు కనీసం ఇప్పుడు కూడా ఎవరైతే పిల్లలు దా జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ మొదటిదానికి వెళ్ళండి. 20 నిమిషాలు కనీసం రోజుకి ఈ ఫాస్టర్ రీడింగ్, లౌడ్ రీడింగ్ అని చేసినట్టయితే పిల్లల్లో చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి అని అనుకుంటున్నాను.
1: స్క్రీన్ టైం వల్ల వాళ్ళ మస్తిష్కం పైన పడే దుష్ప్రభావాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి
0: అవును
1: స్కూల్లో ఉండే టీచర్ల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: టీచర్ల పాత్ర ఇప్పుడు మీరు నిష్పత్తి 100% తీసుకుంటే తల్లిదండ్రుల పాత్ర 70%, టీచర్ల పాత్ర 20-25%, పిల్లల తాలూకా పాత్ర 5 నుంచి, వాళ్ళ తాలూకా పాత్ర లేకపోలేదు 20-25%. అయితే దయచేసి ఇప్పుడున్నటువంటి టీచర్లు అందరూ కూడా సమయం మారుతున్న కొలది వాళ్ళు కూడా మారేటువంటి ఆలోచన, అంటే బోధనా పద్ధతులు మార్చాలి. పాతకాలంలో వచ్చి అబ్బాయిలు నోట్స్ రాసుకోండి అని బ్లాక్ బోర్డు మీద రాసే సమయం పోతుందండి నెమ్మది నెమ్మది.
1: డిజిటల్ బోర్డ్స్
0: సరే కదా. ఇప్పుడు పిల్లలు వెంటనే కూర్చొని ఒక పాఠం ఏదో ఫిజిక్స్ మీదో లేకపోతే ఇంకేదన్నా సోషల్ స్టడీస్ మీద చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. దాన్ని చూసారా కొత్త పద్ధతి వచ్చింది, అంటే ఫోకసింగ్ చేయాలి పిల్లలు అంటే ప్రిపరేటరీ పద్ధతి ఒకటి వచ్చిందట. అంటే ఏంటి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అని, అంటే కూర్చొని కొంతసేపు గాలి తీసుకొని ముక్కు ద్వారా గాలి తీసుకొని నోటి నుంచే వదిలి నిశ్శబ్దంగా ఉండి కొంతసేపు ఉండేటట్టయితే అది మెదడుని దాన్ని ప్రైమింగ్ అప్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ కోసం. అదే కాకుండా పూర్తిగా గంటలు కూడా లెక్చర్ ఇచ్చేసి వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంది. ఇంటరాక్టివ్ సెషన్, పిల్లలను కూడా మధ్యలో వాళ్ళు మాట్లాడించే డైలాగిక్ పద్ధతి అని చేయాలి. అసైన్మెంటు ప్రాజెక్టు వర్క్ అనేది ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. కాబట్టి టీచర్లో కూడా కొంత ఈ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావడం అనేది చాలా ముదావహం. అది కూడా టీచర్ తాలూకా బాధ్యత, తల్లిదండ్రులది కూడా బాధ్యత.
1: డాక్టర్ గారు, ఈ పరీక్షల పట్ల ప్రిపేర్ అయినప్పటికీ మీరు అన్నట్టుగా ఈ ఇటువంటి ఆటంకము ఇబ్బందులు ఎదురైనప్పుడు పిల్లలు ఏ రకంగా తమను తాము నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫోబియాని ఓవర్కమ్ చేసి పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయాలంటే పిల్లలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు, ఏ రకమైన టిప్స్ తీసుకోవచ్చు అంటారు?
0: ఏమిటంటే, ఒకటి మీరు చెప్పినట్టుగానే స్క్రీన్ టైం అనేది గణనీయంగా కుదించాలి. ఎంతసేపు చదివేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టి చదవగలుగుతున్నారు, గ్రహశక్తి ఎంత ఉంది అన్న ఒక ముఖ్యమైన అంశం మీద ఆధారపడి ఉంటుంది. సరే కదా, అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాయామం. ఇంక ఎగ్జామ్స్ అయిపోయినా కొంతసేపు నువ్వు శరీరానికి వ్యాయామం అవసరం, భోజనంలో కంట్రోళ్ళు. ఎవరైతే ఓపికాయంతో బాధపడుతుంటారో వాళ్ళు చురుకుతనం ఎలా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల తాలూకా రోల్ ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలకి ఏమిటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లల్ని ఏ దిశలో మనం తీసుకెళ్తామని పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు వీళ్ళందరూ తాలూకా సమన్వయంతో ఈ సమాజం ఇంకా ముందుగా చక్కగా ముందు భవిష్యత్తులో కూడా చాలా బాగా అవుతుందని నా ఆలోచన.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింత వరకు ఆరోగ్య జీవనం శీర్షికన డిజిటల్ స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్ టెన్షన్ వెన్ ఎగ్జామ్స్ అనే అంశం గురించి డాక్టర్ పి రంగనాథం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31. ఇప్పుడు జనరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

జన్మశంచని కార్యక్రమంలో మొదటగా జయగంటలు సినిమా నుండి వందనాలు అనే పాటను వినిపించమని కోరుతున్నారు పద్మారావు నగర్ నుండి హనుమంతరావు, రియాజ్, రాజు, విజయ. వీరి కోసం ఈ పాట

0: ప్రతి భారతీ హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఒకవేళ మీకు నచ్చిన పాటని మీరు వినాలి అనుకుంటే 0402324 నెంబర్కి సినిమా పేరు, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పునర్జన్మ చిత్రం నుంచి ఎవరివో నీవెవరివో అనే పాటని ప్లే చేయమని కోరుతున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మల గ్రామం నుండి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరి కోసం ఈ పాట. ఘంటసాల ఆలపించారు శ్రీశ్రీ సాహిత్యానికి, టి చలపతిరావు సంగీతాన్ని అందించారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. జనరంజని కార్యక్రమంలో మనం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నాం. మీకు గనక మీకు నచ్చిన పాటని వినాలి అనిపిస్తే 0402324082 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ వివరాలు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము ప్రసారం చేస్తాం. తర్వాత పాటను కోరిన వారు జాతక రత్నం మిడతం బొట్లు చిత్రం నుంచి నీ చెయ్యి నా చెయ్యి అనే పాటని ప్రసారం చేయండి అని కోరుతున్నారు మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. అలాగే మా కోసం ఒక మంచి పాటను వినిపించండి మేడం గారు అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట. అయితే చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత

జాతక రత్న మిడతంబొట్లు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. అప్పలాచార్య సాహిత్యానికి ఎస్పీ కోదండపాణి అద్భుతమైన సంగీతం అందించారు.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: శుభోదయం ఆకాశవాణి, నమస్తే. చిత్రం బడిపంతుల నుంచి నిన్న మొన్న రేకు విప్పిన లేత ముగ్గాని పాటని ప్రసారం చేయండి అని కోరుతున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుకా బాలాజీ. వీరి కోసం ఈ పాట ఘంటసాల పి సుశీల ఆల్పించారు. ఆత్రియ సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించారు.

జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ వివరాలు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి పాటని ప్రసారం చెయ్యండి అని తర్వాత పాటను కోరుతున్నవారు, గుడ్ మార్నింగ్ జనరంజని, తలంబ్రాలు మూవీ నుండి నిన్న నీవు నాకెంత దూరం అనే పాటని ప్రసారం చెయ్యండి అని కోరుతున్నారు అమ్మను గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. వీరందరి కోసం ఈ పాట

మీరింతవరకు జనరంజని శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన పాటలు విన్నారు. తిరిగి 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయిగా పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇదే మన జనరంజని. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే, గుడ్ మార్నింగ్ జనరంజని.
0: గుడ్ మార్నింగ్ జనరంజని, మీ పేరు?
1: వనస్థలిపురం సాయినగర్, దోర్నాల బాలరాజు మాట్లాడుతున్నాను మేడం.
0: దోర్నాల బాలరాజు గారు, ఈనాటి జనరంజని కార్యక్రమంలో ఏ పాట వినాలని అనుకుంటున్నారు?
1: మాకు బాలకృష్ణ విజయశాంతి గారు నటించిన కలే దొంగ చిత్రం అండి, పెదవిని చూడు పెరపెర చూడు.
0: తప్పకుండా అండి, మీకోసం మంచి హుషారైన పాట వినిపిస్తాము. ధన్యవాదాలండి.

Thank you.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, బాగుందా మేడం?
0: శుభోదయం అండి. బాగున్నాను, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. నా పేరు నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. ఈ రోజు జనరంజని కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు మేడం గాజుల క్రిస్టియన్ సినిమా నుంచి మేడం, నవ్వుదు రువేపు అమ్మ నీ నవ్వుదు నాకు ఇవ్వమ్మ అని పాట మేడం.
0: తప్పకుండా అండి, చక్కటి పాట, మీకోసం ఖచ్చితంగా వినిపిస్తాము. ధన్యవాదాలండి.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వరంగల్ కరీమాబాద్ గుర్ల రమేష్ అండి.
0: రమేష్ గారు, ఈ రోజు జనరంజని కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: చందాన మూవీలో చేయి ఓ రామచక్కని బంగారు బొమ్మ నీ రాత రంపకు పూట ఈ పాట.
0: తప్పకుండా మీరు అడిగినటువంటి చక్కని పాట వినిపిస్తాం.

0: హలో నమస్కారం, గుడ్ మార్నింగ్. శుభోదయం. హలో జనరంజని మేడం.
1: శుభోదయం జనరంజనికి, స్వాగతం. మీ పేరు చెప్పండి.
0: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు మేడం.
1: కస్తూరి రాముడు గారు, ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలని అనుకుంటున్నారు మరి మీరు?
0: తమ్ముడు చిత్రం పవన్ కళ్యాణ్ గారిది కళకళలు అనే పాట బాగుంటుంది మేడం.
1: తప్పకుండా అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చిన పాట వినిపిస్తామండి.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. పుట్టపాక నుండి భవాని వెంకట్ మేడం.
0: భవాని వెంకట్ గారు, ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలని అనుకుంటున్నారు మరి మీరు?
1: మంగమ్మ ఉతుకుతుంటే అందం అనేది ఒక అనురామలింగ సాంగ్ ఉంటది మేడం.
0: తప్పకుండా అండి, జమీందార్ గారి అమ్మాయి చిత్రంలో నుంచి మీరు అడిగిన పాట నేను ఖచ్చితంగా వినిపిస్తాను. ధన్యవాదాలు.
2: చూడగానే జిల్లంది నాకు.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది కదా. ప్రతి స్వరం ఒక తియ్యని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 8:41. తరువాతి పాట అందాల రాశి మూవీ నుండి కోయిల పిలుపే కోనకు మెరుపు. ఈ పాటని కోరినవారు అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘ్, విభాస్, విభు. వీరి కోసం ఈ పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజి. తరువాత పాట కంచుకోట చిత్రం నుంచి సరిలేరు నీకెవరు. మరి కోరిన శ్రోతలు ఎవరు అంటే, కీసర మండలం గోధుమకుండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద. అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు, సార్ కాదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, వీరికోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో నెక్స్ట్ పాట వయసొచ్చిన బిల్లా చిత్రం నుంచి పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట దాశరథి. సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య. అలాగే ఏదైనా ఒక పాటను వినిపించండి అని కోరుతున్నారు శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి చర్లపల్లి డాక్టర్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, కుమారుడు భరత్ కుమార్, అమ్మ అమృతమ్మ, బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, మనవుడు రేయాన్ష్, వీరు కూడా ఏదైనా ఒక మంచి పాత సినిమా పాటని వినిపించగలరు అని కోరుతున్నారు. ఇప్పుడు మీకోసం వయసొచ్చిన పిల్ల చిత్రం నుంచి చేతికి గాజులందము అంటూ వచ్చేస్తుంది, వినండి.
3: చేతికి గాజులందము, చంపకు సిగ్గులందము, చేతికి గాజులందము, చంపకు సిగ్గులందము, వయసొచ్చిన

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలకి స్వాగతం. క్వాడ్ విదేశాంగ మంత్రులు కాసేపట్లో న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పశ్చిమాసియా సంక్షోభంతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపైన చర్చిస్తారు. ప్రాధాన్యత రంగాలలో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సిక్కిం పర్యటనకు వెళ్తారు. 3 రోజుల పాటు సిక్కింలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం గ్యాంగ్టక్లోని నమ్గ్యాల్ టిబెటాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారు. రేపు నతులాలో సైనికులతో సమావేశమవుతారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చలు జరిపామని పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఉంటే ఇమిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. అనుమానిత కేసులు ఉన్నట్లయితే వారిని విమానం వెనుక భాగానికి తరలించాలని సూచించింది. కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను పెంచాయి గ్యాస్ కంపెనీలు. కిలో సీఎన్జీ ధర 2 రూపాయలు పెరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో సీఎన్జీ ధర ప్రస్తుతం 83 రూపాయలకు చేరుకుంది. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాళ్లు వీస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లోనూ రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వియత్నాంలోని డా నంగ్లో జరిగిన ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న 2 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో అక్షయ్ కజకిస్తాన్ లెజరర్ ఎలమన్ అమంగెల్దియేవ్ను 4-2 తేడాతో ఓడించారు. 97 కేజీల విభాగంలో విక్కీ ఉజ్బెకిస్తాన్ ప్రత్యర్థిని 7-5 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. నేను మీ రోజు మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వినబోతున్నారు 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ లోని హిట్ సాంగ్స్. ముందుగా మీకోసం వచ్చేస్తుంది నువ్వు వస్తానంటే నేనొద్దంటానా మూవీ నుండి జెస్సీ గిఫ్ట్ కల్పన పడిన పాట. సిరివినెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005 నుండి 2010 సంవత్సరం వరకు రిలీజ్ అయిన సినిమాల్లోని హిట్ సాంగ్స్ గనక మీరు వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి సినిమా పేరుతో మీ పేరుని జోడించి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము ప్లే చేయడం జరుగుతుంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్. ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్. 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్లోంచి హిట్ సాంగ్స్ కోరండి, నేను మీకు ప్లే చేసి వినిపిస్తాను అని అడిగేశాను. అప్పుడే మనకు రిక్వెస్ట్ వచ్చేసింది. హాయ్, గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ యాంటనీ ఫ్రమ్ బేగంపేట్, ప్లీజ్ ప్లే ద సాంగ్ నీవే నీవే ఫ్రమ్ ద మూవీ డార్లింగ్ అని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట. డార్లింగ్ మూవీ నుంచి జీవి ప్రకాష్ కుమార్ పాడిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చిత్రం పోకిరి నుంచి చూడొద్దంటున్నా అనే పాటను వినిపించమంటున్నారు. ఎద్దమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. అలాగే ఇదే పాటను కోరుతున్నారు జీడిమెట్ల నుండి కరీముల్లా, నస్రీన్, రుబీనా. ఏదైనా ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటున్నారు జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం నుంచి. వీరికోసం పోకిరి నుంచి చూడొద్దంటున్న సాంగ్ వచ్చేస్తుంది.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ లోంచి హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే 0402324085 నెంబర్ కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ పాటని కోరుతున్న వారు చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ నుంచి కోరుతున్నారు ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని. అలాగే మీకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఎవర్ గ్రీన్లో మంచి పాటలు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మాకు ఒక మంచి సాంగ్ని వినిపించండి అని హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, లావణ్య, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చిత్రం కింగ్ నుంచి చూపు చాలు ఓ మన్మధుడా అనే పాటను వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, సాన్విక, చాణిక్య, వైష్ణవి వీరికోసం కింగ్ మూవీ నుండి ఈ పాట మీకోసం.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నెక్స్ట్ పాటని కోరుతున్న వారు భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్షతేజ, వారి కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం కూడా ఏదైనా మంచి పాటను వినిపించండి ప్లీజ్ అని కోరుతున్నారు. హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, వీరందరి కోసం మున్నా చిత్రం నుంచి నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ సాధనా సర్గం పాడిన పాట, సాహిత్యం కందికొండ, సంగీతం హ్యారిస్ జయరాజ్. అలాగే ఇదే పాటని మున్నా సినిమాలోంచి ఇదే పాటను మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు వీరు. పేరు సరిగ్గా రాయలేదు సో నాకు అర్థం అవ్వలేదు కాబట్టి నేనైతే చదవలేకపోతున్నాను, కానీ మీకోసం ఈ పాట.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరుతున్న వారు ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీ జునేద్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరుతున్న వారు ఎంఏ వహీద్ రుమానీ, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీ జునేద్, జుబేర్ నోమన్, ఫర్ఖాన్, జాకిర్, ముక్రమ్, ఫాజిల్ నిజామాబాద్ నుంచి. వీరు కోరుతున్న పాట గోదావరి చిత్రం నుంచి మనసా గెలిపోయని, ఆ సాంగ్ని ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అని ఎం వెంకటేష్ నందిపేట నుంచి కోరుతున్నారు. వీరి కోసం గోదావరి మూవీ నుంచి శంకర్ మహాదేవన్, చిత్ర, గాయత్రి, కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట. వేటూరి సాహిత్యం, కేఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: అది యుగల గీతాల మాధుర్యం.

చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం. మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. లో నెక్స్ట్ రిక్వెస్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ పంపించారు. వీరు మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని అడుగుతున్నారు. ఏ మూవీ నుంచి అంటే యమ దొంగ మూవీ నుంచి రబ్బర్ గాజులు సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే ఒక పాటను మాకోసం వినిపించండి అంటూ ఉషిగారి బాలరాజు, గంగా భవాని, నాగరాజు, లక్ష్మీప్రియ, శివసాయి, రామరాజు, ద్రోణేశ్వరి, రవిశంకర్, రజిత, అగత్స్య, జ్యోత్స్న, బాలలక్ష్మి, శివలింగం, డోలేశ్వర్ వీళ్ళు జగద్గిరిగుట్ట నుంచి కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేదా, ఆయిషా వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలతో నేను మిమ్మల్ని అలరిస్తున్నాను. అలాగే నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని అలరించడానికి వచ్చేసింది
1: లక్ష్మి.
0: యా, హాయ్ లక్ష్మి.
1: హాయ్ రోజీ, హౌ ఆర్ యు?
0: నేనైతే బాగున్నాను. నేను పొద్దున్నే వచ్చేసాను కాబట్టి నాకు ఇక్కడ ఏసీలో చల్లచల్లగా ఉంది. అయితే బయట వాతావరణం ఎలా ఉంది?
1: యాజ్ యూజువల్ మండిపోతున్న ఎండలు, మామూలుగా లేదు వేడైతే. సో కేర్ఫుల్గా ఉండండి, అవసరమైతేనే బయటకు రావాలి. ఒకవేళ వచ్చినా జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎండలు అయితే మామూలుగా లేవు నిజంగా.
0: నిన్న చల్లగా వర్షం పడింది, అక్కడక్కడ జల్లులు పడ్డాయి, కాస్త తెరపిచ్చింది. బట్ ఇంకా స్టిల్ మన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఎండలు బయట మండిపోతున్నాయి కాబట్టి. ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్.
1: ఎస్,
0: ఓకే, మనం కంటిన్యూ చేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్. నెక్స్ట్ అతడు మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామస స్త్రీ సాహిత్యానికి మణి శర్మ సంగీతం అందించారు. ఈ పాటని అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల ఉపేంద్ర, దేవేంద్ర, శ్రీరాములు, తాటిపాముల మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, కొల్లిపాక మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పలపల్లి శ్రీను, గంగాధర్, రమేష్, వీరందరి కోసం ప్లే చేస్తున్నాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షతన వహిస్తున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి కార్యకలాపాలపై చర్చించే నిర్ణయం తీసుకుంటామని, ప్రపంచంలోని అనేక సవాళ్లపై చర్చిస్తామని జైశంకర్ తెలిపారు. దేశ నిర్మాణ బాధ్యతను యువతరం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సరికొత్త ఆవిష్కరణలతో 2047 నాటికి వికసిత్ భారత్ కలను యువత సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ పదవీ కాలం ముగిసిన గ్రామ ప్రధానులను గ్రామ నిర్వాహకులుగా పొడిగించింది. దీంతో రేపటి నుంచి గరిష్టంగా 6 నెలల పాటు లేదా కొత్త సంఘాలు ఏర్పడే వరకు గ్రామ నిర్వాహకులుగా పనిచేయనున్నారు. పంజాబ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మహిళాశక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతుంటే ఇమ్మిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. శాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్లో భారత్ 11-0 తేడాతో మాల్దీవులను చిత్తుగా ఓడించింది. గోవాలోని మర్గావ్లో నిన్న జరిగిన మ్యాచ్లో అవేకా సింగ్ 4 గోల్స్ చేసింది. ప్రియాంక నవోరెం, కరిష్మా చెరో 2 గోల్స్ సాధించారు. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. జీవితం సాఫీగా ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది, అందరం బాగానే ఉంటాం. కానీ అనుకోని ప్రమాదం జరిగి మొత్తం తారుమారైనప్పుడు మనం ఎలా ఉంటాం, ముందుకు ఎలా వెళ్తాం అనే దాన్ని బట్టే మిగతా లైఫ్ ఉంటుంది. మరి అలా ఊహించని దుర్ఘటనలో కాలు పోగొట్టుకుని తన నాట్యాన్ని మళ్లీ ప్రారంభించి ఆదర్శప్రాయంగా నిలిచిన ఒక శాస్త్రీయ నృత్య కళాకారుని జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం మయూరి ఇవాల్టి మన బయోపిక్.

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్లాసికల్ డాన్సర్ సుధాచంద్రన్ నిజ జీవితంలో తన పాత్రను తానే పోషించిన సినిమా మయూరి. ఉషాకిరణ్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్గా నిలిచింది. ప్రేక్షకుల అభిమానంతో పాటు అవార్డులను గెలిచింది. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి.
1: సా చెయ్యి ధి ధి చెయ్యి, తా చెయ్యి ధి ధి చెయ్యి, తా చెయ్యి ధి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముంబైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన మయూరికి చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా ఇష్టం. ఆమెతో పాటు ఆ ఇష్టం కూడా పెరుగుతుంది. తన ఉత్సాహాన్ని ఆసక్తిని గమనించిన తండ్రి నాట్యంలో శిక్షణ ఇప్పిస్తాడు. మరి 3 ఏళ్లకి నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్లకి తన తొలి నాట్య ప్రదర్శన ఇచ్చిన మయూరి గురించిన ఇంకొన్ని సంగతులు చెప్తాను. ఒక చక్కటి పాట వినిపించి ఇప్పుడైతే వినండి శృతిలేయుల సినిమా నుంచి ఈ చక్కటి గీతాన్ని.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించి 8 ఏళ్లకే తొలి ప్రదర్శన ఇచ్చిన మయూరి 16 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి దాదాపు 75 నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. చదువులో కూడా ముందున నాట్యం అంటే ప్రాణం తనకి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతున్న టైంలో ఊహించని విధంగా తమిళనాడులో ఒక కారు ప్రమాదానికి గురి అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది ఒక పాట వినిపించి చెప్తాను. స్టే ట్యూన్ టు బయోపిక్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఘోర రోడ్డు ప్రమాదంలో మయూరికి కుడికాలు ఎముక విరగడమే కాక కొన్ని గాయాలు కూడా అవుతాయి. కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాట్యంలో తన భవిష్యత్తు గురించి ఆమె కన్న కళ్ళలు కళ్ళలవుతాయి. నిరాశ నిస్పృహలకు లోనవుతారు ఎవరైనా ఇలాంటి సందర్భాలలో. మరి మయూరికి అలాగే అనిపించింది, కానీ ఆమె అక్కడే ఆగిపోలేదు. తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటుంటారుగా వివిధ భారతిని

Yeah.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక ఘోర రోడ్డు ప్రమాదంలో కుడికాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న నాట్యం మీద ప్రేమ మయూరిని కుదురుగా ఉండనివ్వలేదు. ఓటమిని అంగీకరించనేయలేదు. ఎలాగైనా మళ్లీ నాట్యం చేయాలనుకుంది. ఆ దిశగా పట్టుదలగా ప్రయత్నించింది. జైపూర్ కాలు సహాయంతో నడవటం మాత్రమే కాక నాట్య సాధన కూడా చేస్తుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది చిత్రకథ. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన సంగతులు వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే పౌర్ణమి సినిమా నుంచి ఈ చక్కటి గీతం మీకోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు బయోపిక్. మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓన్లీ ఆన్ వివిధ భారతి. శాస్త్రీయ నృత్య కళాకారిణి సుధాచంద్రన్ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాకు అవసరమైన కొన్ని మార్పులు చేర్పులతో కథను తయారు చేసుకున్నారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. మాటలు గణేష్ పాత్ర గారు రాయగా గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం అందించారు. ఆణిముత్యాలంటి పాటలు మయూరి విజయంలో కీలకంగా నిలిచాయి. ఇక వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం పరమాద్భుతం. ఆస్వాదిద్దామా మరోసారి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సందేశాత్మక చిత్రాలను నిర్మించడంలో ముందుండే రామోజీరావు గారు మయూరి సినిమాతో మరోసారి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ గొప్పతనాన్ని తెలియజేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సినిమా 1985 సంవత్సరం మార్చిలో 8వ తేదీన విడుదలైంది. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునన్నమాట. మహిళా లోకానికి ఇచ్చిన అపురూప గౌరవం మయూరి. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ చక్కటి పాట తర్వాత. ఇప్పుడైతే స్వర్ణకమలం సినిమా నుంచి యాణిముత్యం లాంటి గీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాను 1985 భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఆ తర్వాత 2014 కూడా నృత్య ప్రధాన చిత్రాల్లో భాగంగా మళ్లీ ప్రదర్శించబడింది మయూరి. మీకు తెలుసా, ఏ తెలుగు సినిమాకి దక్కని అత్యంత అరుదైన గౌరవం దక్కింది ఈ సినిమాకు. మరి అదేంటో తెలుసుకునే ముందు ఈ పాట వినండి. సాగర సంగమం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు మయూరి సినిమాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం గురించి చెప్తానని. అదేంటో తెలుసా? మయూరి 14 నంది పురస్కారాలు గెలుచుకుంది. ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఇది. మలయాళం తమిళంలో ఈ పేరుతోనే రిలీజ్ చేశారు. హిందీలో మాత్రం నాచే మయూరి పేరుతో 1986 సంవత్సరంలో విడుదలైంది. అంటే రీమేక్ చేశారనమాట. మరి మన నేటివిటీకి అనుగుణంగా ఒక చక్కటి కుటుంబ కథగా తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని హృదయంగా ఆవిష్కరిస్తూ సంగీత సాహిత్య నృత్యాలకు పెద్దపీట వేస్తూ సింగీతం శ్రీనివాసరావు గారు రూపొందించిన కళాఖండం మయూరి. చూస్తున్నంతసేపు స్ఫూర్తినే కాదు ఆహ్లాదకరమైన అనుభూతికి లోనవుతాం. ఇప్పటికీ ప్రేక్షకులు అభిమానించే ఎవర్గ్రీన్ క్లాసిక్ బయోపిక్ మయూరి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ క్లాక్లో టైం ఎగ్జాక్ట్లీ 12:05. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి. అండ్ మీఆర్జీ లక్ష్మి. వివిధ రంగాలలో చైతన్య స్ఫూర్తిగా నిలిచే ఎందరినో మనం చూస్తుంటాం, వింటుంటాం కదా. మరి మానవత్వంలో, అది కూడా మూగజీవాల విషయంలో, అండ్ అట్ ద సేమ్ టైం పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి ఒకరున్నారు. ఎవరు, ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా అందరూ. చెప్తాగా ఒక పాట వినిపించి స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక చెప్పగదా మీకు, మానవత్వం విషయంలో, అది కూడా మూగజీవాల విషయంలో, అలాగే పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి గురించి మీకు చెప్తాను అని. అదెవరో తెలుసా? ఎండాకాలంలో పక్షుల కోసం నీటి నుంచుతాం చాలామంది, మనకు తెలుసు. కానీ 15 ఏళ్లుగా అడవిలోని మూగజీవాలకు ట్యాంకర్తో నీళ్లు తీసుకెళ్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్. సమ్మర్లో శివాలిక్ అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తూ జల మానవుడిగా పేరు పొందాడు. మరి నిజంగా ఎంత గొప్ప పని చూడండి. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్, లవ్లీ మెలోడీ ఆన్ ద వే. జస్ట్ ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక విన్నాం కదా రుద్రవేణ సినిమాలోని ఒక గొప్ప పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారి గానం, అల్టిమేట్ కాంబో అసలు కదా. ఇంత గొప్ప భావం చూడండి. తరలిరాద తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం. సో దరికిరాని వనాల కోసం అలాగే నీటిని తీసుకెళ్లాడు హర్పాల్ సింగ్. పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవుల్లోని వన్య ప్రాణుల కోసం నీటిని తీసుకెళ్లాడు. అలాగే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమతుల్యాన్ని కూడా కాపాడుతున్నాడు అనమాట. ఇక రోజు మార్చి రోజు ఉదయాన్నే అడవికి ట్యాంకర్తో నీళ్లు తీసుకుని బయలుదేరతాడు హర్పాల్ సింగ్. సరే, మరి నీళ్లు ఎలా తాగుతాయి ఇక్కడ పక్షులు, పులులు, నెమళ్ళు, ఇంకా చాలా ప్రాణులు అనే డౌట్ కదా మీకు. ఎలాగంటే తన సొంత డబ్బుతో దాదాపు 25 నీటి గుంటలు, వర్షపు నీటి నిల్వ చెరువులను నింపి హర్పాల్ సింగ్ ట్యాంకర్తో అక్కడికి వెళ్లేటప్పటికే రెడీగా ఉంటాయట. సో అక్కడ ఉన్న నీటి గుంతల్లో, నీటి నిల్వ చెరువుల్లో ట్యాంకర్తో తీసుకెళ్లిన నీటిని నింపుతాడు. మరి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి నీళ్ల కోసం. మరి ఇంకా ఉన్నాయి కబుర్లు, ఇన్స్పైరింగ్ కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి కోసం. అండ్ ఇప్పుడు మీకోసం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. హర్పాల్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్న పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవిలోని వన్యప్రాణుల కోసం రోజు మార్చి రోజు నీళ్లు తీసుకెళ్తాడు ట్యాంకర్లతోటి. మరి 2 రోజులకు ఒకసారి అడవికి నీళ్లు తీసుకెళ్లడం శ్రమ ఖర్చుతో కూడుకున్నప్పటికీ తన సొంత డబ్బునే ఉపయోగిస్తాడు హర్పాల్ సింగ్. వన్యప్రాణుల ఆశీస్సులు నా జీవనోపాధి వృద్ధి చెందడానికి సహాయపడ్డాయని నేను నమ్ముతున్నాను. అందుకే నా ఆదాయంలో 10% వన్యప్రాణుల సంక్షేమానికి కేటాయిస్తున్నాను అని చెప్తాడు. మరి 10 సంవత్సరాల క్రితం తల్లితో చేసిన ప్రయాణం హర్పాల్ సింగ్ ఆలోచనకు మూలం. అమ్మ చేయి పట్టుకుని నీటి కుండలతో గ్రామానికి దగ్గరలో ఉన్న వన్య ప్రాణుల దాహం తీర్చడంతో మొదలైంది ఆ నీటి ప్రయాణం. ఇప్పుడు ట్యాంకర్లకు చేరింది. మరి నీళ్ల కోసం అడవి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా వన్యప్రాణులను రక్షిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు హర్పాల్ సింగ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి తెలుగులో. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన, నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of 4 strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు.

ప్రకటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ, క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులో ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చట్టుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్దతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగట్పుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగట్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగట్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది.

అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ

ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోల సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
0: Welcome to Eat Fit with me, RJ Lakshmi.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఏ సీజన్లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఆ సీజన్లో ఉంటాయి. ప్రజెంట్ సమ్మర్లో ఉన్నాం. ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండకపోతే గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్దీగా ఉండే మన సంప్రదాయ ఆహారం ఎంతో బెటర్ అంటున్నారు నిపుణులు. మరి వాటిలో కొన్ని ఈట్ ఫిట్లో మీకోసం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఈట్ ఫిట్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక చెప్పా కదా మీకు, ఈ సమ్మర్లో కూల్గా ఉంచే కొన్ని సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీకు చెప్తాను అని. వాటిల్లో టాప్లో ఉండేది కిచడీ. భారతీయ వంటకాల్లో కిచడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పప్పు బియ్యంతో చేసే వంటకంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాడు తెలుసా. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గాని కిచడీ సమ్మర్లో కూల్గా ఉంచేందుకు హెల్ప్ అవుతుందట. మరి ప్రిపేర్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు ఒక సూపర్ సాంగ్ వినిపిస్తాను. ఏ సినిమా నుంచి అంటే బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి తమన్ అండ్ సుచిత్ర పాడిన ఈ సూపర్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: లంచ్ టైమ్ లో దావత్ లాంటి పాట బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి నిజంగా బలం ఉంటుంది కదా పాట, ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్. తమ్మన్ గారి మ్యూజిక్ ఎంత బాగుంటుందో, హమ్మింగ్ అంతే హైలైట్ ఈ పాటకి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఇడ్లీ. మన సంప్రదాయ వంటకాలు చెప్తున్నాను కదా మీకు, వాటిలో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఇడ్లీ అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఫ్రీక్వెంట్ గా తినే బ్రేక్ఫాస్ట్ కదా. యాక్చువల్గా ఇడ్లీ విషయంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇడ్లీని ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది ఉంటారో, అబ్బా ఇడ్లీనా అనేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ సమ్మర్లో కంపల్సరీగా తింటే చాలా మంచిదట. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందట. సో మీరే డిసైడ్ చేసుకోండి ఇడ్లీలు తినాలా వద్దా ఈ సమ్మర్లోని. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సమ్మర్ లో మిమ్మల్ని కూల్ గా ఉంచే మన సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీతో కొన్ని డిస్కస్ చేస్తున్నాను, కొన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. కదా, వింటేనే నోరూరిపోతుంది కదా. సమ్మర్ని కూల్గా మార్చే ఆహారాల్లో ఒకటి నిమ్మకాయ పచ్చడి. యాక్చువల్గా మనం పచ్చళ్ళను బాగానే తింటామనుకోండి, స్పైసీగా ఉండటానికి మాత్రమే కాదండో, ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి పెరగనం. కదా, అసలు పెరగనం నిమ్మకాయ పచ్చడి కాంబినేషనే కాంబినేషన్. ఎన్ని రకాల వంటకాలతో తిన్నా పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు చాలా మందికి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అసిడిటీ సమస్యలు రాకుండా చేయడమే కాదు ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాయట. మరి ఇన్ని పోషకాలున్నాయి మన సంప్రదాయ ఆహార వంటకాల్లోనే. హ్యాపీగా తినేద్దాం, హెల్దీగా ఉందాం. ఏమంటారు?

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాలను ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనపై రాష్ట వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుస్థిర సంక్షేమ పాలనతో భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని ప్రశంసించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీజేపీ భరోసా కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని ధాన్యం కేంద్రాలను బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి

0: పట్టణాల్లో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించిన నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం ధాన్యం తరలించేందుకు లారీలను కూడా ప్రభుత్వం పంపించడం లేదని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమై చర్చించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రతిపాదనలు కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసురాజు దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడించారు. భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి తాగునీటి విషయంలో రాష్ట హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామని మంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ 12 ఏళ్ల పాలనను వరంగల్ జిల్లాకు చెందిన వ్యాపారి వెంకట్ కొనియాడారు.
1: ఒక దేశంలో ఒకే విధమైన రాజ్యాంగం అమల్లో ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగింది. ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి, త్రిబుల్ తలాక్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోదీ గారు పరిష్కారం చేశారు. ఆ తర్వాత స్టార్టర్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన దేశంలో సంబంధించినటువంటి వస్తువులను మనమే వినియోగించుకోవాలని, ఆ యొక్క వస్తువులను మనం తయారు చేయడానికి అనేక మందికి యువతకు ఉపాధి కల్పించడం నరేంద్ర మోదీ గారు చేసినటువంటిది.
0: నరేంద్ర మోదీ పాలనను వనపర్తిలోని హోటల్ యజమాని మహమ్మద్ ఖయూం ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల్ యోజన పథకం తమ కుటుంబంలో కాంతులు నింపిందని ఆకాశవాణికి తెలిపారు.
2: मोहम्मद खयूम मेरा नाम है, उनपति जिला है. सबसे पहले 5 साल से लकड़ियां बाल रहते थे, अब से अब उजाला सिलेंडर आए जब से 5 साल से अच्छा है, घर भी चल रहा, होटल भी चल रहा.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సుస్థిర పాలన అందిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగంలో ఉంచుతున్నారని, దేశ ప్రజల్లో ఐక్యతా భావం నింపారని మంచిర్యాల జిల్లాకు చెందిన న్యాయవాది తులా ఆంజనేయులన్నారు.
3: కరోనా టైం కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఈ విధంగా రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే సైనికుల విషయంలో కావచ్చు, ఎన్నో రకాల ప్రజల కోసం అహర్నిశలు కుచ్చేస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఉండే విధంగా దేశ ప్రజల కోసం పనిచేశారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆన్ అయింది, నార్లాపూర్ రిజర్వాయర్ నిడిపోయడం జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ ఇంకా పూర్తి కాలే, మెయిన్ కి రాలే.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సిపిఐ బృందం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. నిన్న సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ నేతలు మరోవైపు జాన్ వెస్లీ నేతృత్వంలో సిపిఎం బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సిపిఎం నేతలు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాలను విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివార్లోని సర్వే నెంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి

0: ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని వేములవాడ పట్టణానికి చెందిన బెంద్రం భారతి అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె
1: 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఫలితంగా భారత్ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం సంతోషకరం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో పాలన సాగించడం హర్షణీయం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతో మేలు చేశాయని జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని హంసిక తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: Ayushman Bharat become very useful for economically weaker sections by providing health security. Programs such as Swachh Bharat, Jal Jeevan Mission, Digital India and Make in India have created awareness about cleanliness, technology and self-reliance. The initiatives taken by the central government over the past 12 years have contributed positively to country's development and public welfare.
0: Mokkajanna konugolu prakriya Karimnagar jillalo vegavantanga konasagutondani ippatiwaraku 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు. మరో వారం రోజుల్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 7 కేంద్రాల ద్వారా 560 మంది రైతుల నుంచి 2,10,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 1,00,000 క్వింటాల వరకు మొక్కజొన్న కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం లక్ష్మణ్ చందా మండలంలోని తీర్పల్లి గ్రామంలో గోదామును కలెక్టర్ సందర్శించారు. ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం దిగుమతి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గోదాం అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలో మొత్తం 193,899 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతుల నుండి 78,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 75,723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర 2వ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం విబి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జీ లక్ష్మి. హాలిడేస్ టైం, స్కూల్స్ కాలేజెస్ ఉండవు కాబట్టి అటు పిల్లలు ఇటు పేరెంట్స్ రిలాక్స్డ్గా ఉండటం. ఆ రిలాక్సేషన్ మోడ్ని హ్యాపీ మోడ్గా మార్చే వివిధ భారతిని వినడం మర్చిపోరని మాకు తెలుసు అనుకోండి. ఎనివేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, కేర్ఫుల్గా వినండి. మొన్నే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కదా, యాజ్ ఆల్వేస్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఏ సంవత్సరం రెడ్ కార్పెట్ మీద నడిచారు ఐశ్వర్యరాయ్ బచ్చన్? మరోసారి వినండి, ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ సంవత్సరంలో రెడ్ కార్పెట్ మీద నడిచారు? ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం రోబో మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయట్, స్టే ట్యూన్డ్.

రోబో మూవీ నుంచి సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. నిజంగా వనమాలి గారి లిరిక్స్ ఐశ్వర్యరాయ్కి ఎంత చక్కగా సూట్ అవుతాయి కదా. అందం మొత్తం నువ్వా అన్నట్టు తరగని గ్రేస్, అందం ఐశ్వర్యరాయ్ సొంతం. అందుకే ఇప్పటికీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మన ఐశ్వర్య ఉంటుంది. ఎనీవేస్, మరి మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచారు అని. నిజంగా అలా క్వశ్చన్ అడిగానే లేదో ఆన్సర్స్ అయితే అలా టక్ వచ్చేసాయి అనమాట. చాలా మంది పంపించారు, కొంతమంది పేర్లు చదివేస్తున్నారు, మనకు టైం సరిపోదు కాబట్టి. అనిత గజ్వేల్ నుంచి, బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, షేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, హర్షిణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి, ఇక పెడన నుంచి అప్పలరాజు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2002లో దేవదాస్ మూవీ ప్రీమియర్ సందర్భంలో ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ మీద నడిచారనమాట. సో అంటే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంటున్నారు యాష్. నిజంగా మనం భారతీయులంతా గర్వపడాల్సిన విషయం కదా. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, మెకానిక్ కల్లుడ్ సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ డ్యూయట్ ఆన్ ద వే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, స్టే ట్యూన్ టు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి ఎంచక్క మెకానికల్ లో సినిమా నుంచి ఒక చక్కటి పాట విందేశారు రాజకోటి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఆల్ టైమ్ డ్యూయట్ కదా, ఎంత బాగుంటుందో పాట, చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ డాన్స్ కూడా అనుకోండి. ఇక చిరంజీవి విశాంత్ గారి డాన్స్ విషయం చెప్పేదే ఉంది, అలా స్పెల్ బాగుండాడు, చూస్తూ ఉండిపోతాం అంతే. అందుకే ఆ పాటలు ఎప్పుడు విన్నా కూడా అంతే అద్భుతంగా అనిపిస్తాయి. ఎనివేస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు అడిగేస్తున్నాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణ మన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? మరోసారి వినండి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణ మన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండి ఇప్పుడు మీకోసం అమెరికా అబ్బాయి సినిమా నుంచి ఈ దేశభక్తి గీతం మరోసారి పులకరిద్దాం, ఓకేనా?

అద్భుతమైన పాట కదా. దేశభక్తి ఉప్పొంగుతుంది ఈ పాట విన్నప్పుడంతా. భరతజాతి గొప్పతనాన్ని, మన సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ఒక్క పాటలో తెలియజేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎనివేస్, మరి ఇందా మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది అని. నిజంగా మన లిజనర్స్ కి ఎంత దేశభక్తి ఉందో, ఎంత అప్డేట్ గా ఉంటారనేది ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు అర్థమైంది. ఆన్సర్స్ అయితే అలా వచ్చేస్తేనే, ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించలేదు తెలుసా. యాక్చువల్ గా ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, అంటే మనకి తెలిసిండాలనేదేం లేదు, కానీ అందరు పంపించారంటే నిజంగా గ్రేట్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నార్కటిపల్లి మండలం నెమ్మని నుంచి వెంకటేశం హేమలత, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, ఎంఎం శాస్త్రి సుగంధి పంజగుట్ట హైదరాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇక సావిత్రి కుబేర్ నుంచి, నిర్మల్ జిల్లా కుబేర్ నుంచి అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు ఆన్సర్స్ అయితే. ఆరంభం నుంచి ప్రేమనాథ్ కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 1950 జనవరి 24. సో ఈ 1950 జనవరి 24 రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది. ఆ పాట, ఆ జాతీయ గీతం మనం ఎప్పుడు విన్నా గూస్ బంప్స్ వస్తాయి, దేశభక్తి ఉప్పొంగుతుంది, అంత అద్భుతంగా ఉంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సాహిత్యం. మన భరత జాతిని మొత్తం ఆ పాటలో తెలియజేశారు. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

పద్మం వ్యూహం సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేశాం. నిజంగా ఏఆర్ రెహమాన్ గారిని స్వర మాంత్రికుడు అని ఎందుకంటారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాన గంధర్వుడు అని ఎందుకంటారు, ఇలాంటి పాటలు వింటే అర్థమవుతుంది కదా. అద్భుతమైన పాట. ఇక రాజశ్రీ గారి సాహిత్యం మరో మెట్టెక్కిచ్చింది ఈ పాటని. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇందాక అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గానే ఉంటుంది. జనగణమన గీతానికి స్వరరచన చేసింది ఎవరు? మరోసారి వినండి, జనగణమన గీతానికి స్వరరచన చేసింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జెటిక్ డేట్ ఆన్ ద వే, మాస్టర్ ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

కూలి నంబర్ వన్ సినిమా నుంచి ఒక ఎన్ఎస్టిక్ డ్యూట్ వినేసాం అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జనగణమన గీతానికి స్వర రచన చేసింది ఎవరు అని. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది, రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది కూడా. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కృష్ణకుమారి ఖమ్మం నుంచి, గజ్వేల్ నుంచి అనిత, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, భాను మియాపూర్ నుంచి, ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, జానీ బంజారాహిల్స్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎస్, రచించింది ఆయనే, స్వరపరిచింది ఆయనే. అండ్ మీకు తెలుసా, తెలుగు జాతి యావత్తు గర్వించదగ్గ విషయం ఏమిటంటే మదనపల్లిలో జరిగింది అంశం. అంటే ఆయన స్వర రచన చేసిన జనగణమన గీతానికి స్వర రచన చేసింది మదనపల్లిలోనే. సో ఆ ఊరు వేదికగా నిలిచింది ఈ అద్భుత ఘట్టానికి. నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం కదా. మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక దేశభక్తి గీతం వినిపిస్తాను, రాక్షసుడు చిత్రం నుంచి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, ఎస్ జానకి గానం, ఇళయరాజా సంగీతం.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీలో టైం 2:15 దాటింది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఓ చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం శక్తిశీలి గురించి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. మంచి ఉద్యోగం, పెద్ద జీతం, కోరుకున్న జీవితం, కానీ ఇవేవీ ఆత్మసంతృప్తిని కలిగించలేదు చేతనా ముఖర్జీకి. సొసైటీకి, పర్యావరణానికి తనవంతుగా ఏదైనా మంచి చేయాలన్న తన ఆలోచన నుంచి పుట్టిందే క్లీన్ గ్రీన్ అంకురం. మరి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ శక్తిశీలి గురించి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి సమయం. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బెంగళూరులో పుట్టి పెరిగారు చేతన. చిన్నప్పుడు సెలవుల్లో నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి చుట్టూ ఉండే జామ మామిడి చెట్ల పచ్చదనం కనువిందు చేసేది. సో అలా తనకి ప్రకృతితో అనుబంధం ఏర్పడింది. కాలేజ్ స్టడీస్ అయ్యాక ఢిల్లీలో నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడం, అక్కడే ఫ్యాక్టరీలో డిజైనర్గా జాబ్లో చేరడం చకచకా జరిగిపోయాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఒక పాట వినిపించి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బెంగళూరుకు చెందిన క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతనా ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసింది. అక్కడే ఒక ఫ్యాక్టరీలో డిజైనర్గా జాబ్లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసింది చేతనా. ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది. అఫ్కోర్స్ పేరు కూడా వచ్చిందనుకోండి, కానీ ఒక్కటే గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేదనమాట. మరి అదేంటో చెప్తాను ఒక పాట వినిపించి. స్టే ట్యూన్ టు శక్తిశీలి.

శక్తిశీలి వింటున్నారు. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు బెంగళూరుకు చెందిన చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో పనిచేశారు. ఢిల్లీలో డిజైనర్గా మంచి ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది అండ్ మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఓ గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేది ఎప్పుడు, అదేంటో తెలుసా? ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను చూసినప్పుడు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాం కదా అని అనిపించేది. ఆ గిల్ట్ ఫీలింగ్ భరించలేక జాబ్ మానేసి తిరిగి బెంగళూరుకు వచ్చేసింది. మరి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా చేతన సక్సెస్ జర్నీలో ఏం జరిగిందో తెలుసుకోవాలని. అయితే వింటూనే ఉండండి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫ్యాక్టరీలో డిజైనర్గా పనిచేస్తూ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయనే గిల్ట్ ఫీల్ తోటి జాబ్ చేయలేక వదిలేసి బెంగళూరుకు తిరిగి వచ్చేసింది చేతన. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతోనే జాబ్ మానేసింది. అండ్ చిన్న చిన్న అవసరాలకి ప్లాస్టిక్ వాడుతున్నాం మనం, సో అందుకు బదులుగా పేపర్ వాడితే బాగుంటుంది కదా అని ఆలోచించింది. తన ఆలోచన బెంగళూరులోని ఎన్ఎస్ఆర్ సిఈఎల్ ప్రాజెక్టు కూడా ఎంపికైంది. పేపర్ మీద ఐడియా బాగుంది కానీ ప్రాక్టికల్గా పేపర్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు చెప్తాగా వింటూనే ఉండండి శక్తిశీలి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. మరి క్లీన్ గ్రీన్ వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా ఏదైనా స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చేసింది చేతనకు. ముందుగా తను ఆలోచించింది పేపర్ గురించి అనమాట, అంటే పేపర్తో వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. సో ప్రాక్టికల్గా అయితే తనకి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే పేపర్తో వస్తువులు తయారు చేయడంలో చాలా రిస్క్ ఉందనిపించింది. ఎక్కువ ధర, తొందరగా పాడవడం, కాస్త తడిచినా పనికి రాకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వల్ల పేపర్ కాకుండా విస్తరాకులు వాడాలనే ఆలోచన వచ్చింది చేతనకి. ఇక తర్వాత ఏం చేసిందంటే కొండ ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుని ఏర్పాటు చేసుకున్నారు చేతన టీం. అప్పుడు మొదలైంది ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా విస్తరాకులతో వస్తువుల తయారీ. నిజంగా అంత కొత్తగా ఉంది కదా. మరిన్ని విశేషాలున్నాయి చేతన పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నం గురించి. స్టేట్ యూన్ టు వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశిలి సమయం క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక పేపర్తో వర్కౌట్ కాదు, వస్తువులు తయారు చేయడం కష్టమని మానేశాక విస్తరాకులతో తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. వచ్చిన మరుక్షణమే కొండ ప్రాంతాల నుంచి గిరిజన మహిళల ద్వారా విస్తరాకుల్ని తెప్పించుకుని వస్తువులు తయారు చేయడం స్టార్ట్ చేశారు చేతన టీం. కొండ ప్రాంతాల నుంచి తెప్పించిన విస్తరాకులను చేతన టీంలోని మహిళలు కుట్టి ప్యాకింగ్కి అనువైన బ్యాగులుగా తయారు చేస్తారు. అంతేకాదండి, వీటికి కోలమ్స్ గీయించడంతో మంచి ఆదరణ లభించి అమ్మకాలు పెరిగాయి. బహుమతులు ప్యాక్ చేసే బాక్సులు, యోగా మ్యాట్లు, గృహ అవసరాలకు కావలసిన సంచులు, ఇలా ఎన్నింటిలో తయారు చేసి సక్సెస్ అయింది చేతన. మరిక 3 లక్షల పెట్టుబడితో మొదలైన చేతన జర్నీ ఇప్పుడు 15 లక్షల టర్నోవర్కు చేరింది తెలుసా? ఢిల్లీ, ముంబై, కోల్కతా, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ని. అంతేకాదు విదేశాలకు విస్తరించాలన్నదే వీరి లక్ష్యం. మరి వీరి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. అండ్ మరి ఇలాంటి శక్తిశీలులు ఎందరో ఉన్నారు మన చుట్టుపక్కల, వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే మనకు అనిపిస్తుంది మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. వీటి ముందు అంటే ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ముందు అవి ఎంత అని. అదేదో ఒక సినిమాలో చూసాను నేను, సముద్రం అలలు వచ్చినప్పుడు మనం బలంగా నిలబడితే అల అలాగే వెళ్ళిపోతుంది, మనం అలాగే నిలబడతాం. అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడితే ప్రాబ్లం వెళ్ళిపోతుంది, సొల్యూషన్ మిగులుతుంది అండ్ లైఫ్ ముందుకెళ్తుంది అనమాట. ఎనీవేస్ మరి ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుంది, 2 గంటల 50 నిమిషాలు దాటింది. అంటే లక్ష్మికి బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. కాకపోతే ఒక చక్కటి పాట వినిపిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: सखी सहेली
1: कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు భద్రతా దళం పోషించిన పాత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. సరిహద్దులను పటిష్టంగా రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల్లో నివసించే ప్రజల మనోధైర్యాన్ని కూడా బీఎస్ఎఫ్ పెంపొందించిందని ఆయన అన్నారు. కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా, తవ్వకం, శుద్దిని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ఒప్పందంపై భారత్ అమెరికాలు సంతకాలు చేశాయి. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. రైతాంగ అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తడిసిన ధాన్యం, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్టంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలో

బలోపేతం చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులుగా పోసుకుని 2 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు పతనమై 76,010 వద్ద ముగియగా నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,914 వద్ద స్థిరపడింది. ఈరోజు ధర్మశాలలో జరిగే ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. మండి ఎండలు బాబోయ్ అంటూ గుండెలు బాదుకునేలా ఉంటుంటే ఇదిగో నేనున్నానంటూ నాకేంటో చల్లగా జలుబు చేసేసింది. అయినా సరే ఎండలు ఎంతున్నా సాయంత్రం అవ్వగానే ఓ చిల్ మోడ్ సైరన్ మోగిస్తుంది మన బ్రెయిన్ లో. అదే చాలా మందికి అలవాటుగా నోనోనోనో ఒక ఎమోషన్ గా మారిన చాయ్. నాట్ ఓన్లీ అన్ ఎమోషన్, ఇట్స్ బికమ్ ఏ కల్చర్ ఆల్సో కదా. మరి చాయ్ తాగుతూ నేను చెప్పే కబుర్లు వినడానికి రెడీ అయిపోండి. చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: And masti filmy news tho paatu manalni updated ga unchadaniki boledanta gupshup whatsapp requests song dedications inka ennenno only on vivid bharati akashvani telugu prapanchamanta vinochu ela antara simple మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శంకర్ మహాదేవన్, రంజిత్, రాహుల్ ఆయన నవీన్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ నాయక్. స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది 5 గంటలు దాటి 10 నిమిషాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్ తో హాయ్ కబుర్లో మీ ఆర్జే స్వాతితో. యునో, చాయ్ తాగుతూ మాట్లాడుకునే టాప్ 5 టాపిక్స్ లో ఉండేవి ఏంటి అంటే సినిమా ముచ్చట్లయితే ఉంటాయి. అందులోనూ మన ఫేవరెట్ హీరో హీరోయిన్ డైరెక్టర్ అయితే చర్చలు మామూలుగా ఉండవు. కప్పుల మీద కప్పు చాయ్ని సిప్ చేస్తూ కూర్చున్న దగ్గరే సినిమాకి 100 రోజులు చేసేస్తాం. అట్లుంటది మన సినిమా అభిమానం. మరి అలాంటి ఓ సినీ అప్డేట్ ఏంటంటే, మోస్ట్ అవైటెడ్ లేటీ ఓరియంటెడ్ సినిమా సమంత మా ఇంటి బంగారం ట్రైలర్ అయితే లాంచ్ అయింది. మరి టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి అండ్ అలాగే సమంత కాంబినేషన్ లో ఆల్రెడీ ఓ బేబీ లాంటి క్లాసికల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ఫ్యామిలీ కోసం ఆయుధం పట్టుకున్న పవర్ఫుల్ విమెన్ క్యారెక్టర్ లో సమంత ట్రైలర్ లో అయితే విశ్వరూపం చూపించేసిందని ఆల్రెడీ టాక్ వచ్చేసింది. సినిమా రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి అంటిల్ దెన్ లెట్స్ వెయిట్ అండ్ సీ. వింటూనే ఉండండి చాయ్ తో హాయ్ కబుర్లో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 5:15 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. మీ ఆర్జే స్వాతితో 50th మూవీ అంటే ఏ యాక్టర్ కైనా స్పెషలే కదా. సో రైట్ నౌ ఒక హీరో తన 50th మూవీ కోసం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్న టైంలో లక్ టన్నుల్ కలిసి వచ్చేసింది అనమాట. తన 50th సినిమాకి ఓ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ టేకప్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేయడం, అండ్ అలాగే కథా చర్చలు, స్క్రిప్ట్ డిస్కషన్ అన్ని జరిగిపోతున్నాయి. మరి ఇంతకీ ఎవరా హీరో, ఏంటా 50th మూవీ, ఆ భారీ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 5 గంటలు దాటి 20 నిమిషాలు కావస్తోంది. చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి ఆ 50th మూవీ ఏంటి అన్న ఇంట్రెస్టింగ్ అంటే ఆ టాక్ అయితే మొత్తానికైతే టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో కూడా అలా అలా అలా రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అండ్ అలాగే సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య మరి ఈ నెల అంటే May 15th రిలీజ్ అయిన సూర్య మూవీ కరుపు రికార్డుల వేట కొనసాగిస్తోంది. అంటే అసలు సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ థియేటికల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అండ్ గ్రాండ్ కమింగ్ బ్యాక్ ఇచ్చిన సూర్యకి తన నెక్స్ట్ మూవీ 50th మూవీ. మరి జననాయగన్ మూవీ నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు సూర్య 50th మూవీని ప్రొడ్యూస్ చేయడానికైతే రెడీ అయిపోయారు. అండ్ అంతేకాకుండా సూర్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఒక స్టార్ డైరెక్టర్ కోసం దే ఆర్ సర్చింగ్ అన్నమాట. ఫైనల్లీ సూర్య అట్ 50th

ఎస్పీ పట్టాలైతే ఎక్కనుంది, మరి ఏ డైరెక్టర్ ని తీసుకుంటారు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. మరి సూర్య 50th మూవీని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఎనీ గెసెస్, మీకు ఈ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని అనిపిస్తే మాత్రం నాకు వాట్సాప్ చేయండి 0402324052. అసలు సూర్య కోలీవుడ్ టాలీవుడ్ ఏ వుడ్ అయితే ఏమో చెప్పండి. అసలు వెండి తెరపై సిల్వర్ స్క్రీన్ పై సూర్య కనిపిస్తే చాలు ఉంటుంది, అసలు అమ్మాయిలకైతే మామూలుగా ఉండదు.

0: ఎంత ఎంత మందికి గజిని గుర్తొచ్చాడు ఈ పాటతో కదా. అసలు సూర్య హెయిర్ స్టైల్ ఉంటుంది అసలు ఈ సినిమాలో, మామూలుగా ఉండదు హెయిర్ స్టైల్. అండ్ టీ షర్ట్స్ అప్పట్లో ఫుల్ అనమాట క్రేజ్ ని అండ్ ట్రెండ్ ని క్రియేట్ చేశాయి ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్స్ అన్ని. మరి నేను అడిగాను, మరి సూర్య 50th మూవీ ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని. అంటే మురుగదాస్ అని ఒకరు, అండ్ అలాగే మన రాజమౌళికి ఇస్తే బాగుంటుంది అట. అంటే అఫ్కోర్స్ కోలీవుడ్ అండ్ సౌత్ ఇండియా స్టార్ హీరో కూడా కాబట్టి మీ ఉద్దేశం కరెక్టే. అండ్ ఇంకొందరు పెట్టారు యా మురుగదాస్ అండ్ రాజమౌళి గారు మా ఆప్షన్ అట. అండ్ మణిరత్నం చేస్తే బాగుంటుంది. వా నిజంగా మామూలుగా ఉండవే మన అంచనాలు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరు చేస్తారు సూర్యాస్ 50th మూవీ డైరెక్షన్. అండ్ అది ఎలా ఉండబోతుందన్న ఆ అభిమానులకైతే ఉంటుంది కదా ఆ ఆత్రత, అండ్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ మనం మాత్రం కొంచెం వెయిట్ చేయాలి, 50th మూవీ కాబట్టి భారీగా ప్లాన్ చేస్తారు. అండ్ మరి సూర్య కెరీర్లో ఒక ఏమంటారు మైల్ స్టోన్ లాగా ఉండేలాగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు కాబట్టి మనం మాత్రం వెయిట్ చేయాల్సిందే. 5:30 వస్తోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లో విత్ మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తోడు మూవీ నుంచి ధనంజయ్ పాడిన పాట విన్నాడు. బాగుంది పాట, చాలా జోష్గా ఉంటుంది అండ్ చాలా పవర్ ప్యాక్డ్గా ఉంటుంది పాట. ఒకే ఒక చిన్న డౌట్ ఏంటంటే, అబ్బాయి పాడాడు కాబట్టి ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజిల్ అన్నాడు. ఒకవేళ ఇదే పాట అమ్మాయి పాడితే మై లవ్లీ ఏంజిల్ ప్లేస్లో ఏమంటుందబ్బా? ఆ అబ్బాయిని పొగడాలంటే ఏమంటారు? ఇది ఎప్పుడు నాకు డౌట్ వస్తుంది. మీకేమైనా తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. ఏమనొచ్చు ఇన్ కేస్ ఈ పాట అమ్మాయి కనుక పాడితే? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. ఈ మధ్య కాలంలో చాలా వరకు హోర్డింగ్స్ అండ్ బోర్డ్స్ తెలుగులో కనిపిస్తే ఆహా అనుకున్నా, కానీ అదేంటో కొన్ని రెస్టారెంట్స్ నేమ్స్ చూస్తుంటే ఒక్కసారి అనిపిస్తుంది ఇదేం పో ఏ కాలం అని. అంటే తెలుగులో పేర్లు పెట్టమన్నారు కదా అని చెప్పేసి ఓ తెగ పెట్టేస్తున్నారబ్బా, మింగి చావట. అదేం పిలుపు, మన తెలుగు పద్ధతి ఏంటి, వాళ్ళు పిలిచే పిలుపు ఏంటి, ఆ పొట్ట పెంచుకుందాను రా అంట, ఆ తినిపో అట. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, రాయలసీమ రుచులు, మా ఇంటి రుచులు, పల్లె రుచులు, మీ ఇంటి రుచులు, పక్కింటి రుచులు, ఆ రుచులని, అందులో అసలు ఏంటా రుచులు నాకు అర్థం కాదు. పోనీ అందులో అవే ఉంటాయా అంటే అబ్బే అలా ఏమీ ఉండదు, పక్క ఆ ప్రాంతం వాళ్లే చేస్తారా అంటే అది కాదు. ఎలా ఉంటాయి టేస్ట్ అంటే, నేను యూట్యూబ్లో చూసి బంగ్లాదేశ్ బౌబో చేసినట్టు ఉంటాయి అనమాట ఆ వంటలు. మరి ఆ మాత్రం

0: దానికి ఆ పేర్లు ఎందుకు పెడతారో అసలు అర్థం కాదు. ఏ, మీకు కూడా అనిపించిందా? అనిపించే ఉంటుందండి, ఎందుకంటే మీరు విన్నా చూసినా ఏదైనా అలాంటి రెస్టారెంట్ నేమ్ ఉంటే నాకు వాట్సప్ చెయ్యండి, ఎందుకంటే ఐ వాంట్ నో అనమాట అసలు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు. అండ్ అన్నట్టు ఇంకో పేరు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ పెడితే పాష్గా ఉంటుంది అనుకున్నారేమో, ఓ పేరు పెట్టారండి. ఆ పేరేంటో తెలుసా? తెలుగు నెస్ అట. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఆ పెద్ద మనిషితో ఓసారి మాట్లాడాలని. ఎవరా పెద్ద మనిషి అంటారా? అదేనండి మన శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఎంత చక్కగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. వీలేంటో కొత్తగా దేశ భాషలందు తెలుగు నెస్ అని చాలా పాష్గా పెట్టారనమాట. ఏదేమైనా మీరు ఇలాంటి రెస్టారెంట్ నేమ్స్ ఎక్కడైనా చూసుంటే కనుక వాట్సప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: సూర్యోదయం అయ్యా.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. ఫోన్ లో ఈరోజు అలా స్క్రోల్ చేస్తుంటే ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కనిపించింది. ఏంటంటే అది ఈ రోజుకి సంబంధించి. అదేంటంటే సారీ, ఐ మీన్ ఈరోజు నేషనల్ సారీ డే అట. కానీ ఇది నిజానికి ఆస్ట్రేలియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. రీజన్ ఏంటంటే స్టోలెన్ జనరేషన్స్ కోసం. అంటే ఒక తరాన్ని దొంగిలించారట. అదేంటి దొంగతనాలు అంటే మామూలుగా ఏ వస్తువులో జరుగుతాయి, కానీ ఇక్కడ అలా జరగలేదు. ఒక తరానికి తరాన్ని దొంగిలించారనమాట. అంటే ఏం లేదు, అప్పటి ఆస్ట్రేలియాలో అంటే ఆ టైంలో 1997 ఆ టైంలో అనమాట. ఆ టైంలో ఏంటంటే ఒక రెండు తెగలకి సంబంధించిన జాతులని తెల్లవాళ్ళు వాళ్ళ సంస్కృతిలో విలీనం చేసుకున్నారు. సో దానివల్ల ఏం జరిగిందంటే పూర్తిగా ఈ తెగకి సంబంధించిన పిల్లలందరూ కూడా వాళ్ళ తెల్లవాళ్ళి అంటే తెల్లవాళ్ళ వంశానికి సంబంధించి వెళ్ళిపోవడము, వీళ్ళు పిల్లల కోసం తల్లిదండ్రులు బాధపడడం, తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు బాధపడడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత మానవ హక్కుల పోరాటం జరిగిన తర్వాత మొత్తానికి ప్రభుత్వం దిగొచ్చి May 26th అధికారికంగా మొత్తం ప్రజానీకానికి సారీ చెప్పింది ఆ చట్టాన్ని తీసుకొచ్చినందుకు. అందుకు ఈరోజు స్పెషల్గా ఆస్ట్రేలియాకి సంబంధించి అయితే ముఖ్యంగా సారీ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, వాళ్ళకంటూ ఒక స్టోరీ ఉంది. మరి మీ సంగతి ఏంటి? రకరకాల ఈగోలు, గొడవలు, మనసులో సారీ చెప్పాలని ఉన్నా కూడా అబ్బా ఈగో అడ్డొచ్చేస్తుంది కదా, నేనున్నాను అంటుందన్నమాట. ఈగోలో గో ఉంటుంది, కానీ మనం మాత్రం అస్సలు మూవ్ అని అవ్వమే ఆగిపోతూ ఉంటాం కదా. మరి మీరు ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే హ్యాపీగా సారీ చెప్పండి, ఎందుకంటే ఈరోజు నేషనల్ సారీ డే అని చెప్పి మరీ చెప్పండి. అప్పుడు కాస్త కూల్ అవుతారేమో. మరి టైం ఉంది కదా 9:12. మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుని చాలా రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఆగిపోతే ఈరోజు చెప్పేసేయండి, క్షమించేస్తారు నిజంగా. 5:46 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటల నాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ రాష్ట్రంలో అందుబాటులో ఉండడంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 నెలలైనా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

0: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు, జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో స్థానికంగా ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. రీజెనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్తో కలిసి నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయిందని, ఇప్పుడు కేటీఆర్ నీటిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటిని వృధా చేస్తే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ, దివ్యాంగుల స్వావలంబనకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం అందిస్తోందని, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్టవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన మనీష్ కుమార్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అద్భుతంగా మారిందన్నారు.
1: పేదవాళ్ల కోసం తెచ్చిన ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డ్స్, పక్కా ఇల్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు కోట్లాది మంది జీవితంలో నిజంగా వెలుగులు నింపాయి. రోడ్లు, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఫాస్ట్ గా మారిపోయాయి. అంతేకాదు, వరల్డ్ లెవెల్ లో ఇప్పుడు ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చంద్రయాన్ సక్సెస్, G20 మీటింగ్స్ నిర్వహించిన తీరు చూస్తే ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూసేలా చేసిండు మోదీ గారు.
0: ప్రధానమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు గాదె శ్రీనివాస్ అన్నారు.
2: ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు తీసుకుని ఈ దేశం దిగుమతుల మీద ఆధారపడకుండా ఎగుమతులు చేసే దిశగా అడుగులేస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం సుభిక్షంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థంగా ఇంత బలోపేతం అవడం ఈ దేశానికి చాలా ముఖ్యం.
0: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ రూపురేఖలు మారాయని హైదరాబాద్కు చెందిన శరత్ చారి అభిప్రాయపడ్డారు.
3: ఎన్డీఏ పాలనలో ఆర్థిక సంస్కరణలు రావడం జరిగింది. డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఇలా యూపీఐ వినియోగించని భారతీయుడు అంటూ లేడు. ప్రతి ఒక్కరు కూడా రూపాయి సైతము యూపీఐ ద్వారా పంపించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. జిఎస్టీ వస్తు సేవల పన్నులో కావచ్చు, అదేవిధంగా జన్ధన్ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చి ఆ మొబైల్స్, రక్షణ పరికరాలు మన దేశంలో తయారు చేయడం అనేది మోదీ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు.
0: నరేంద్ర మోదీ చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇందు భారతి అన్నారు.
4: డిజిటల్, జనాభా మరియు ప్రజాస్వామ్యం అనే త్రివేణి అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 దిశకు కొత్త ఊపును అందించాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. ప్రధానమంత్రి డిజిటల్, జనాభా మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్.

0: ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన మరియు ఎన్నో మహిళా కార్యక్రమాల ముందుకు సాగుతుంది.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సంక్షోభ ప్రభావం ప్రజలపై పడకుండా మోదీ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన యువ వ్యాపారి పెద్దోజు జగదీష్ అన్నారు.
2: నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 12 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా పేద ప్రజలందరికీ సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారు. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పటికీ భారతదేశాన్ని అతలాకుతలం కాకుండా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా దేశం సాంకేతిక రంగంలో కొత్త మార్పు తీసుకొచ్చిందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు.
3: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమంగా నిలిచింది. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగింది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ఒక మహా ఉద్యమం తీసుకొచ్చారు. గ్రామాల్లో పట్టణాల్లో కోట్లాది మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళల గౌరవం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కరీంనగర్ కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి చొప్పరి జయశ్రీ తెలిపారు.
4: నూతన పార్లమెంటు భవన నిర్మాణం గాని, కాశీ కారిడార్ లాంటి వాటిని అభివృద్ధి చేయడం తోటి భారతదేశ సంస్కృతిని మరింత ఇమడింప చేయడం జరిగింది. అలాగే కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడము, ఎక్స్ప్రెస్ హైవేలు, హై స్పీడ్ రైల్వేలు, కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడం, మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరిగింది.
1: భారత్మాలా ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్మించిన రహదారులతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా సదుపాయం మెరుగుపడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారితో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు సరికొత్త రవాణా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాతీయ రహదారులు ఖమ్మం జిల్లావాసి డాక్టర్ మారంరాజు రంగారావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: హైదరాబాద్కు వ్యాపార నిమిత్తం గానీ అదేవిధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా అంతకుముందు చాలా చాలా సమయం పట్టేది 6 గంటల దాకా. అదంతా ఇప్పుడు జాతీయ రహదారులు ఏర్పడడం వలన ఆ సమయం సగానికి సగం తగ్గడం వలన ఎంతో మేలు జరుగుతుంది.
1: కొనుగోలు కేంద్రాల్లో 2 నెలలైనప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 6 గంటలు దాటి 20 నిమిషాలు కావస్తోంది. మరి ఇట్స్ అట్ కంప్లీట్లీ ట్రాఫిక్ టైం, రైట్? మరి పొద్దునంతా కూడా పొద్దున్న లేచి నుండి ఈవినింగ్ వరకు ఆఫీస్లో నానా రకాల మీటింగ్లు, చాటింగ్లు, ఇంకా ఇంకా ఇంకా ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసి మొత్తానికి రిలాక్స్డ్గా ఇంటికి వెళ్దాం అనుకుంటే అప్పుడు రోడ్ మీద వస్తుందన్నమాట. ఏంటిదంటే ఈ ట్రాఫిక్ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది కదా. మరి ఈ ట్రాఫిక్ ఫ్రస్ట్రేషన్లో మీరు అలా సిగ్నల్స్ దాటి లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకేదో ఇంకేదో చేయకుండా చాలా కూల్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. అలా కూల్గా డ్రైవ్ చేస్తున్న టైంలో మీకోసం మంచి మంచి పాటలు ప్లే చేయడానికి ఆల్వేజ్ వివిధ భారతి రెడీగా ఉంటుంది. కాబట్టి స్టే ట్యూన్ టు 102.8 FM విత్ మీ ఆర్జే స్వాతితో.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 6 గంటల దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఆ మీసాల పిల్ల డోర్ వేస్తే బోర్ కొట్టిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాటని ఎన్నిసార్లు విన్నా కూడా అస్సలు బోరే కొట్టదు కదా. అది మెగాస్టార్ పవర్ అంటే.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: 6:34 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నిజంగా రజనీకాంత్ ఈ ఏజ్ లో కూడా ఆ ఎనర్జీ అంటే, మామూలుగా అనుకుంటారా అంటే సినిమా వాళ్ళకి కాబట్టి ఆ ఎనర్జీ ఉంటుందని, లేదు. ఏదైనా ఒక ఫీల్డ్ని వన్స్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మీరు విన్ అవ్వాలి అనుకుంటే ఆర్ అందులో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. అంతేకాని వాళ్ళకైతేనే వస్తుంది, వీళ్ళకైతేనే వస్తుంది అనేది ఉండనే ఉండదు. మీరు కూడా మీ ఫీల్డ్లో చాలా అంటే ఒక గోల్ని పెట్టుకొని ఆర్ ఏమంటారు ఆ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలి అన్నా జస్ట్ కొత్తగా ఒక క్రియేటివ్ థాట్స్తో ముందుకెళ్ళండి. మీరు కూడా సూపర్ స్టార్ అయిపోతారు, ఐ మీన్ మీ ఫీల్డ్లో, రైట్? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

Hello dear friends, welcome to Vennela program. This is your RJ Chetan. Useful information తో పాటు ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగాను ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెల ప్రోగ్రాంలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెన్నెల ప్రోగ్రాంలో. మీ

ఆర్జే చేతంత్. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది, దీంతో వారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడేవారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకు తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది.

చేసే అవకాశం ఉంది. ఏ విషయంపైన సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలు అయితే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్నీ చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో. కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి అర్థం చేసుకోలేరు. ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకెళ్లేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రులలాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. ఆత్మాన్యత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా ఆ సిటీ సివిల్ కోర్టు ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికీ ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ, పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకుల దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పు లేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లల పైన.
అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక

యంగ్స్టర్స్ అయ్యాక వాళ్లకు తరచుగా ఏంటంటే, అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. Call or messages on 0951522703 9. That's 0951522703 9. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రతి బుధవారం ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:15 తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ శ్రీ జై రాజేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పరిశ్రమ రంగంలో ఉపాధి కావాలి అనే అంశం గురించి రాజేశ్వర్ రెడ్డి గారు సందేహాలకు సమాధానాలిస్తారు. అండ్ అలాగే దానికి సంబంధించిన సూచనలు అందిస్తారు. మర్చిపోకండి, రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్దతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలు

0: దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents: a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన 4 వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో

0: సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పీవీ సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడి 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. ఇది మన చట్టం. పంచాయతీరాజ్ యాక్ట్ అంశంపై ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ గురించి తెలియజేయడానికి ప్రముఖ అడ్వకేట్ ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: పల్లెటూళ్ళే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని బలంగా నమ్ముతాం మనం. ఇలాంటి పల్లెటూళ్ల నిర్వహణ గాని అక్కడ ఉండే అధికారాలని బలోపేతం చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడడానికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకురాబడింది కదండి. గ్రామాభివృద్ధికి ఏ ఏ అధికారులు గ్రామ స్థాయిలో ఉంచారు ఈ చట్టం ప్రకారం?
1: ఈ చట్టం ప్రకారం ఒక గ్రామానికి సర్పంచి, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీ ముగ్గురు ఇంపార్టెంట్.
0: ప్రతి గ్రామానికి
1: ముగ్గురు ఉంటారు.
0: వీరి విధులు, వీరి పట్ల ఉండే బాధ్యతల గురించి తెలియజేయండి.
1: ముఖ్యంగా సర్పంచి మెయిన్ పర్సన్ విలేజ్ కి, ఊరి డెవలప్మెంట్ గురించి గానీ, డ్రైనేజ్ గురించి గానీ, వెల్ఫేర్ గురించి గానీ మెయిన్ సర్పంచ్.
0: ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా సర్పంచ్ పర్యవేక్షణలో జరుగుతుంది.
1: ఫస్ట్ సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుంది, దాంట్లో రిప్రజెంటేషన్ ఉంది ఆయన.
0: పబ్లిక్
1: రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విలేజ్, గవర్నమెంట్ కు విలేజ్ కి బెనిఫిట్స్, అంటే ఏమన్నా విలేజ్ ప్రాబ్లం చెప్పనీకే ఆయన మండల పరిషత్లో రిప్రజెంటేషన్ చేస్తారు.
0: గ్రామానికి సంబంధించిన అవసరాలని రిప్రజెంట్ చేయడానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ గ్రామం నుంచి రిప్రజెంటేటివ్ గా ఎంపీటీసీ ఉంటారు.
1: ఎంపీటీసీ ఆన్ మండల పరిషత్ రిప్రజెంటేషన్ ఉంటాడు. తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ అండ్ అఫీషియల్
0: గవర్నమెంట్ ఆఫీస్,
1: ఆయన డెత్ సర్టిఫికేట్ గానీ

0: బర్త్ సర్టిఫికెట్ గానీ మిగతా ఏమైనా అఫీషియల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫండ్స్ వస్తున్నాయి వల్ల విలేజ్ లో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవ్రీ 3 మంత్స్ కు ఒకసారి కంపల్సరీ గ్రామసభ పెట్టాలి, అది సర్పంచ్ డ్యూటీ, వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్.
1: ఇందులో ఎలా నిర్వహిస్తారంటే ఎవరెవరి ద్వారా గ్రామ ప్రజల్ని ఆ గ్రామ సభకు వచ్చేటట్టుగా, అంటే గ్రామసభలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏ సందర్భంలో ఎక్కడ వీటిని నిర్వహిస్తారు?
0: గ్రామ సభను గ్రామ సచివాలయం అని ఉంటుంది, అక్కడ మెంబర్స్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచ్ విలేజ్ ముందు ప్రజలకు చెప్పి చాటింపు చేస్తారు. చాటింపు చేసి గ్రామ సభ ఉంది, రేపు రండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మీరు సర్పంచ్ దృష్టికి పంచాయతీరాజ్ సెక్రటరీ దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం.
1: అంటే ప్రాబ్లమ్స్ అలాగే పెండింగ్ లో ఉన్న
0: పనులు ఏవైనా కానీ,
1: రోడ్లు గానీ, పారిశుద్ధ్యం సంబంధించిన విషయాలు గానీ, డ్రైనేజ్ గానీ,
0: అవును,
1: అలాగే ఆ ఊర్లో నివసించే పిల్లల ఎడ్యుకేషన్ అవసరాలను కూడా ఆ సభలో
0: చర్చించు. గ్రామ సెక్రటరీ ఎజెండా తయారు చేస్తారు, ఆ ఎజెండా ప్రకారం గ్రామ సభలో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు.
1: అలా గ్రామ సభ నిర్వహించిన తర్వాత ఆ సభలో తీసుకున్న తీర్మానాలన్నీ రైటింగ్ లో పెడతారా?
0: వ్రాతపూర్వకంగా పెడతారు, పంచాయతీ సెక్రటరీ ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు.
1: గ్రామ సభ నిర్వహిస్తానంటున్నారు కదండి, గ్రామ సభ నిర్వహించేటప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరిని ఆ సభకు ఆహ్వానిస్తారు, పిలుస్తారు?
0: గ్రామ సభకు వార్డు మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ సెక్రటరీ ప్లస్ విలేజ్ ప్రజలకు కూడా ఒకరోజు ముందు చాటింపు చేసి ప్రజలకు తెలియజేయాలి, రేపు గ్రామ సభ ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా ఉడకంగా వచ్చి చెప్పండి అని ఒకరోజు ముందు చాటింపు చేయాలి.
1: ఇలా సభ నిర్వహించి గ్రామానికి సంబంధించిన సమస్యలు, పనులు విచారించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ తీర్మానం గాని ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా లిఖితపూర్వకంగా పొందుపరుస్తారా?
0: కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేయాలి, పంచాయతీరాజ్ సెక్రటరీ కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది, ఎజెండా ప్రకారం రికార్డ్ మెయింటైన్ చేయాలి, ఆ రికార్డ్స్ ప్రకారం పనులు చేయాల్సి వస్తుంది.
1: అంటే అవసరం నిమిత్తము రోడ్డు వేయించడము, డ్రైనేజ్ చేయడము, ఎక్స్ట్రా ఫండ్స్ అవసరం పడ్డప్పటికీ కూడా ఈ గ్రామ సభలో తీసుకున్న తీర్మానం మేరకు రిప్రజెంటేషన్ పై అధికారులకు చేరవేయాల్సి ఉంటుంది.
0: కంపల్సరీ గవర్నమెంట్ కు ఒక ప్రపోజల్ రిప్రజెంటేషన్ పెడితే సర్పంచ్ గానీ పంచాయతీ సెక్రటరీ గానీ ఫండ్స్ గురించి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే కన్సల్ట్, ఎమ్మెల్యే కన్సల్ట్ కలెక్టర్ పెడితే ఆ ఫండ్స్ ఏమన్నా వస్తాయి కదా, వచ్చినప్పుడు దాని డెవలప్మెంట్ కు ఉపయోగించాలి.
1: భగవంత్ రెడ్డి గారు, ఒకవేళ గ్రామానికి సంబంధించిన పనుల్లో ఆటంకం జరిగి లేదంటే వచ్చిన ఫండ్స్ ని సరిగ్గా వినియోగించకుండా చేయవలసిన పనులు సరిగ్గా చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు ఒక పౌరుడు ఏ రకంగా స్పందించాల్సి వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి?
0: ఎక్కడైనా ఇక విలేజ్ లో ఏదైనా మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే ఫండ్స్ ఏమైనా మిస్యూజ్ చేసినప్పుడు సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, పంచాయతీరాజ్ సెక్రటరీ ఎవరైనా సరే కంపల్సరీ కోట్టుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి కంప్లైంట్ లేకపోతే కోర్టు కూడా పోవచ్చు. మిస్ అప్రోప్రియేషన్ ఫండ్స్
1: ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది అని తెలిస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడము లేదా నేరుగా కోర్టును కూడా
0: ఆశ్రయించవచ్చు.
1: ముఖ్యంగా ఈ దుర్వినియోగం జరిగిందో లేదంటే చేయవలసిన పనులు సరైన సమయంలో చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు అటు కలెక్టర్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లే ముందు ఆధారం కావాలి మనకి.
0: కంపల్సరీ పేపర్ మీద సరే ఫ్రాడ్ జరిగింది అంటే ప్రూఫ్ అనేది ఉండాలి, విట్నెస్. విట్నెస్ అంటే డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంటేనే కదా మనకు ఫ్రాడ్ జరిగిందని తెలిసేది మనకు.
1: ఆ డాక్యుమెంట్ ఎలా సంపాదించాలి?
0: ఆర్టీఏ ప్రకారం ఉంది కదా, ఈ మధ్య యాక్ట్ ఉంది కదా, యాక్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు మనం.
1: రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరికి అప్లై చేయాల్సి ఉంటుంది?
0: ఆ కన్సర్న్ పంచాయతీరాజ్ సెక్రటరీ అనుకో, లేకపోతే కలెక్టరేట్ సెపరేట్ వింగ్ ఉంటుంది, ఒకటి ఆర్టీఏ వింగ్ ఉంటుంది కాబట్టి ఆ వింగ్ కు అప్లై చేసి తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్.
1: పనులకు సంబంధించిన నిధులు ఎంత శాంక్షన్ చేయబడ్డాయి
0: మొత్తం దాంట్లో రికార్డు ఉంటుంది, ప్రతి విలేజ్ రికార్డు కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, అక్కడనే ఆర్టీఏ ఆఫీస్ కూడా ఉంటుంది సెపరేట్, అక్కడ అప్లై చేసి తీసుకోవచ్చు మీరు.
1: సో మనము ఆ సంబంధిత డాక్యుమెంట్స్ చూసి తీసుకుని వాటిలో ఉండే వ్యత్యాసాలు గమనించి ఆ తర్వాత మనం అప్పీల్ కోసం కలెక్టరేట్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లడం జరుగుతుంది.
0: జరగవచ్చు, ఎవరైనా ఆ విలేజ్ సంబంధించిన వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్ తీసుకుని అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తే, మిస్ అప్రోప్రియేషన్ జరిగిందని ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ కలెక్టర్కి అప్లై చేయొచ్చు, కలెక్టర్ యాక్షన్ తీసుకోకపోతే కోట్టుకోవచ్చు.
1: ముఖ్యంగా గ్రామాభివృద్దిలో కేవలం ప్రభుత్వానిదే పాత్ర కాకుండా ప్రజలది కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అభివృద్దికి ఒక చట్టం చేయడమే విషయం కాదు, చట్టాన్ని అమలు పరచాలంటే ప్రజా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అది కూడా ఇంపార్టెంట్, ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ విలేజ్ లో, సర్పంచ్ తో పాటు అఫీషియల్ తో పాటు ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ డ్రైనేజ్ ఉంది, క్లీనింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇంపార్టెంట్, ప్రజల పాత్ర ఉంటేనే ఏదైనా సాధ్యం.
1: ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వబడిన ఫండ్స్ పట్ల సరైన న్యాయపరమైన పనులు జరగలేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా అప్పీల్కి వెళ్తే ఏ రకమైన

0: న్యాయం జరుగుతుంది అంటారు.
1: కంపల్సరీ ఎవరైనా ప్రజలు కలెక్టర్ ఫస్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి. ఫస్ట్ కలెక్టర్ ఇస్ ద కంప్లైంట్ అథారిటీ. అతను ఏమైనా యాక్షన్ తీసుకోలేదనుకో తర్వాత కోర్టు కోవచ్చు. కలెక్టర్ 99% యాక్షన్ తీసుకుంటాడు. ఈయన ఎనీ ప్రెషర్ తోటి తీసుకోలేదంటే కోర్టు కోవచ్చు.
0: అంటే ఇలా దుర్వినియోగానికి పాల్పడిన వారి పట్ల ఏ రకమైన శిక్ష విధిస్తుంది?
1: చట్ట ప్రకారం మిస్అప్రోప్రియేషన్ ఫండ్ అంటుకో డబ్బులు దుర్వినియోగం చేసిన అనుకో ఆ చట్ట ప్రకారం అప్లికబుల్ అయితే దాని ప్రకారం శిక్ష కంపల్సరీ వేయాల్సింది.
0: అడ్వకేట్ భగవంత్ రెడ్డి గారు, ప్రస్తుతము సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటప్పుడు అసంపూర్ణ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించి తొందరపడి పబ్లిక్ లో ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో ఎదుటి వారి పట్ల దూషణ భూషణలు చేస్తూ సమాజంలో గనక వారిని నిందారోపణ చేసినట్లయితే ఆధారం లేకుండా అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
1: కంపల్సరీ ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ నిందారోపణ చేసినప్పుడు తప్పు అని తెలిసినప్పుడు కంపల్సరీ కొట్టుకుపోయి న్యాయం అడగొచ్చు.
0: అంతేగాని చెప్పుడు మాటలు విని తొందరపడి నిందారోపణ చేసినట్లయితే ఇలా చేసిన వాళ్ళ పట్ల చర్యలు జరుగుతాయి.
1: వితౌట్ ఎవిడెన్స్ ఆధారం లేకుండా సీరియస్ అలిగేషన్ ఎప్పుడు కూడా చేయకూడదు. చట్ట ప్రకారం ఎవిడెన్స్ ఉంటే సాక్ష్యం ఉంటేనే నీవు అలిగేషన్ చేయాలి.
0: అలా తప్పుడు అభియోగాలు మోపినప్పుడు వాళ్ళ డిఫేమేషన్ కేసు గాని లేదంటే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం
1: అన్ని చర్యలు తీసుకో డిఫేమేషన్ గాని ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కంప్లైంట్ చేసినప్పుడు విట్నెస్ ఆధారాలు కంపల్సరీ ఉండాలి. ఎవరైనా సరే ఎవిడెన్స్ ఉంటేనే, కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే నువ్వు కోర్టుకు గానీ దానికైనా సబ్మిట్ చేయడానికి వస్తుంది. ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు చేయకూడదు.
0: ఈ పంచాయతీ సెక్రటరీ గారి అధికారాలు విధుల గురించి కొంచెం తెలియజేయండి.
1: పంచాయతీరాజ్ సెక్రటరీ గారు విలేజ్ లా గవర్నమెంట్ అఫీషియల్. ఆమె ఏమన్నా మీటింగ్ గానీ ఏమైనా జరిగిన నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ ప్రజలకు. అంటే గ్రామ సభ గారు ఒక నోటీస్ పెట్టాలి ఒక రోజు ముందుగానే. తర్వాత బర్త్ సర్టిఫికెట్ గానీ డెత్ సర్టిఫికెట్ గానీ మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వితిన్ 1 ఇయర్ అయితే సెక్రటరీ ఇవ్వాలి. ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్డివర్ కోర్టు. వితిన్ 1 ఇయర్ ఈమెకు డెత్ సర్టిఫికేట్ గానీ బర్త్ సర్టిఫికేట్ గానీ మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ ఈ 3 సర్టిఫికేట్ వాళ్లే జారీ చేయాలి. గ్రామ సెక్రటరీ జారీ చేయాల్సి వస్తుంది.
0: మామూలుగా మనం గమనిస్తుంటాము ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఏదైనా సామాజిక పరమైన అంశాల పట్ల డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్లయితే సర్పంచ్ గారి దగ్గరే సెటిల్ అవుతుంటాయి. సో ఇలా గ్రామంలో శాంతి భద్రతలు సామరస్యత కాపాడడానికి కూడా సర్పంచ్ పట్ల ఏదైనా బాధ్యత గాని వాళ్ళకేమైనా అధికారాలు ఉన్నాయంటారా?
1: సర్పంచ్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి. కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇష్యూస్ ఆయనకు పవర్స్ ఉంటాయి. ఆయన డిసైడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి సర్పంచ్ గారికి.
0: అంటే పెద్దల సమక్షంలో నిర్ణయించబడి ఆమోదయోగ్యంగా ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే సర్పంచ్ గారి ముందు రాయించుకున్న రాతపత్రం కూడా చెల్లుబాటు
1: అవుతుంది. ఇద్దరు మధ్యలో కూర్చొని అందరు సంబంధం కూర్చొని ఆయన పంచాయతీ పెట్టి విలేజ్ లా ఇద్దరు కలిసి రాసుకుంటే కాంప్రమైజ్ ఏమైనా చేసుకున్నారంటే చట్టబద్దంగా వ్యాల్యూ.
0: ఇప్పుడు మీరు అన్నారు భగవంత్ రెడ్డి గారు, ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ గానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తొలుత గ్రామ సభలో చెప్పాలి, ఆ తర్వాత అక్కడ సరైన న్యాయం జరగలేదన్నప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకోవాలి, కలెక్టర్ గారి నుంచి విన్నవించిన తర్వాత కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదనిపిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇలా కోర్టుకు వెళ్లి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కోర్టులో పోరాడడానికి శక్తి లేని వారు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: వాళ్ళకి సపరేట్ కోర్ట్ అడ్వకేట్ పెట్టుకునే అవసరం లేదు. కొన్ని కేసులలో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్ కావచ్చు, పర్సనల్ గా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అప్రోచ్ కావచ్చు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ని అపాయింట్ చేసి అడ్వకేట్ కు ప్రభుత్వం ఫీజు గానీ మిగతా ఏమన్నా అడ్వకేట్ గా గవర్నమెంట్ పే చేస్తుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు భగవంత్ రెడ్డి గారు. గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు చైతన్యవంతుడై గ్రామాభివృద్దికి తోడ్పడడానికి అటు గ్రామసభలో పాల్గొని ఆ సమస్యలు చర్చించి అక్కడ న్యాయం జరగకపోతే అప్పీల్గా అంటే ఉన్నతాధికారులను గానీ తప్పని పరిస్థితిలో కోర్టును కూడా ఆశ్రయించేసి గ్రామానికి సంబంధించిన అభివృద్దిని సాధించుకోవాలని తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: ఇది మన చట్టం.

0: గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 7:30 కావస్తోంది. మరి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలతో అలా ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే స్వాతితో.

అసలు అసలు ఎంత మందికి ఈ పాట చూస్తే ఆ రోజులు గుర్తొచ్చాయి. అసలు రియల్లీ ఇద్దరు హరిహరన్ అండ్ అలాగే అనురాధ శ్రీరామ్ గారి రెండు వాయిస్లు కూడా కంప్లీట్ యూనిక్ వాయిసెస్ అనమాట. నో బడీ కెన్ ఇమిటేట్ అండ్ రీచ్ దెమ్. ఎక్సలెంట్గా ఉంటాయి ఇద్దరు వాయిస్లు. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటితో విన్నారు 7:36 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కంప్లీట్ ద యూనిక్ వాయిస్ హరిహరన్ పాటలు వింటున్నారు. 7:42 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను ఈ ఆర్జే స్వాతి. నిజంగా హరిహరన్ గారు ఇప్పటి వరకు అంటే నిజానికి హరిహరన్ గారు మంచి క్లాసికల్ సింగర్ అండ్ ఎస్పెషల్లీ గజల్స్ చాలా బాగా పాడతారు. అండ్ ఆల్సో విన్నో తెలుగు తమిళ్ హిందీలో కలిపి దాదాపుగా 15,000కు పైగా పాటలు పాడారు 10 లాంగ్వేజెస్లో. వా, గ్రేట్ కదా. అండ్ ఏ ఏ భాషలో

0: పాడిన కూడా ఆ భాషకి తగ్గ ఉచ్చరణ అండ్ ఆ స్పష్టత అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మన హరిహరన్ గారి వాయిస్లో. మళ్ళీ ఇంకొన్ని హరిహరన్ పాటలు వినాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: గ్రేట్ మాస్టర్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ అంటూ ఉంటారు హరిహరన్ గారిని. ఎందుకంటే ఇటు భజన్స్ చూసుకున్నా అండ్ అలాగే గజల్స్ ప్లేబ్యాక్ సింగింగ్ ఎవ్రీవేర్ ఈజ్ వన్ ఆఫ్ మాస్టర్ అనమాట. ఎందుకంటే ప్రతి పాటని కూడా ప్రాణం పెట్టి పాడతారు అని చెప్తూ ఉంటారు హరిహరన్ గారి గురించి. మరి మీకు నచ్చిన, మీకు బాగా నచ్చిన హరిహరన్ పాట ఏంటో తెలిస్తే అండ్ మీరు బాగా రిపీటెడ్గా విన్న పాట ఏంటో నాకు మెసేజ్ చేయండి ఆన్ 0402324 0852 748 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్

0: మాకు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
3: ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:15 తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ శ్రీ జే రాజేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పరిశ్రమ రంగంలో ఉపాధి కావాలి అనే అంశంపై సలహాలు సూచనలు అందిస్తారు. మర్చిపోకండి, బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

యంగ్ ఏజ్ ప్రేమ పాటలు రాయాలి అంటే ఇంకెవరి పెన్ గుర్తొస్తుంది? కులశేఖర్ గారి రచన అండ్ మిక్కీ జయమేయర్ కంపోజిషన్ లో హరిహరన్ అండ్ శ్రావతి గారు జస్టిఫికేషన్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ పాటికి. రైట్, మరి స్టూడియో క్లాక్ లో టైం 7 గంటల దాటి 59 నిమిషాలు క్రాస్ అయిపోయింది, 8 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక వృద్ధి సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ మిథిలానగర్లో నిర్మించిన సఖీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను ప్రారంభించారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా సంఘాలకు బస్సులను అందజేయనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్టంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలున్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్పోర్టులోనే పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను అత్యంత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల అనంతర ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ను ఎంచుకుంది. కడపటి వార్తలందేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 8 గంటల దాటి 5 నిమిషాలు కావస్తోంది. లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ వైరల్ న్యూస్ తో అప్ టు డేట్ అప్డేషన్ ఇస్తూ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, హిస్టరీ, అన్నోన్ ఫ్యాక్ట్స్ లాంటి ఎన్నో ముచ్చట్లతో మస్తీ మజా విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

నవ్వు ఎంత చూసినా మారదు, అలాగే ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది కదా. సో అది అమ్మాయి నవ్వుకున్న క్రేజ్ అంటారా, లేకపోతే ఈ పాటకున్న క్రేజ్ అంటారా? ఇలా అడిగితే ఎలా స్వాతి అంటారా? రైట్, మరి 8:10 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మీ వింటున్నారు మస్తీ మజా విత్ మీ ఆర్జే స్వాతితో. మీకు తెలిసిన ఫ్యాక్టరీల పేర్లు చెప్పండి. అంటే ఏం చెప్తాం, చాక్లెట్ ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ, కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ, చెప్పుల ఫ్యాక్టరీ, పేపర్ ప్లేట్స్ ఫ్యాక్టరీ, అండ్ మెడిసిన్ ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ, ఇలా చెప్తాం కదా. అవును, ఇవన్నీ కాకుండా ఇంకో ఒక వెరైటీ ఫ్యాక్టరీ గురించి చెప్పిన ఐఏఎస్ల ఫ్యాక్టరీ, ఐఏఎస్ల ఫ్యాక్టరీ కూడా ఉందట తెలుసా. అంటే అందులో ఐఏఎస్లను తయారు చేస్తారా అని అది ఏ కోచింగ్ సెంటరో ఏ కాలేజో అనుకునేరు. కానే కాదు, అది కేవలం ఐఏఎస్ ఫ్యాక్టరీ మాత్రమే. మరి ఇంతకీ ఆ ఐఏఎస్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, ఏంటి తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే విత్ మీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి. వింటూనే ఉండండి మస్తీ మజా.

అస్సలు అస్సలు కనిపించను, జస్ట్ వినిపిస్తానంతే. 8:15 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా. మరి ఇందాక చెప్పాను కదా ఏంటి ఐఏఎస్ల ఫ్యాక్టరీ అని, ఎక్కడుందో తెలుసా? ఇది యూపీలోని జోన్పూర్లోని ఓ విలేజ్లో ఉంది. నో, ఆ విలేజ్నే ఐఏఎస్ ఫ్యాక్టరీ అంటారు. మరి ఆ విలేజ్లో ఏమైనా గొప్ప గొప్ప ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయా అంటే అది కాదు. లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి కూడా రాలేదు. అయినా సరే ఆ విలేజ్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఆ ఊర్లో కేవలం 75 కుటుంబాలే ఉంటాయి. అంత చిన్న గ్రామం నుండి ఇప్పటి వరకు 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ పిసిఎస్ అధికారులుగా దేశానికి సేవలు అందిస్తున్నారట. 1955లో ఫస్ట్ ఐఏఎస్ అధికారి ఆ గ్రామం నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒకే ఫ్యామిలీ నుంచి 4 ఐఏఎస్లుగా సెలెక్ట్ అయి అప్పట్లో రికార్డ్ బ్రేక్ చేశారనమాట. కట్ చేస్తే ఇప్పటికీ ఆ 75 ఫ్యామిలీల నుంచి 51 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఉన్నారట. ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పలేదు కదా నేను. మరి ఆ ఊరి పేరు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లోని జోన్పూర్ పట్టణంలో ఉన్న మేధోపట్టి. ఊరి పేరులోనే ఎంత మేధస్సు ఉంది కదా, అందుకే ఆ ఊర్లో అందరూ మేధావులేమో. అందుకే అంటారు ఆ ఊరిని ఐపీఎస్ల అడ్డా, కలెక్టర్ల కార్ఖానా అని. మరి ఈసారి ఎప్పుడైనా యూపీ వెళ్తే ఓసారి అడుగు పెట్టేసి రండి, ఏమో ఆ వైబు తగిలేసి మనం కూడా ఏమైనా అంటే, ఏదో జస్ట్ అలా అంతే చెప్పానంతే.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: ప్రతి బుధవారం ఆకాశవాణి వివిధ భారతిలో ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:15 తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ శ్రీ జై రాజేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పరిశ్రమ రంగంలో ఉపాధి కోసమై ఏం చేయాలి అన్న విషయాలపై సలహాలు సూచనలు అందిస్తారు. మర్చిపోకండి, బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 8:22 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా. పాత సినిమాల్లో కొన్ని సీన్లు చూసినప్పుడు వింతగా అనిపించేవి, గుర్తుందా మీకు కూడా? అంటే డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు అద్దం ముందు కూర్చోగానే డింగ్ అనే ఒక అంతరాత్మ వచ్చి మనతో ఫైట్ చేసేది. అండ్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో, లైక్ చంద్రముఖి సినిమాలో అయితే వడివేలు మనసులో ఏమనుకున్న మన రజనీకాంత్కి తెలుస్తుండే. అప్పుడు నాకు ఏమనిపిస్తుండే అంటే, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అట్లా ఒక అంతరాత్మ వచ్చి నాకు ఆన్సర్లు చెప్పొచ్చు కదా అనిపిస్తుండే. అండ్ అట్లనే దోస్తులతో కొట్లాడినప్పుడు వాళ్ళు మన గురించి మనసులో ఏమనుకుంటున్నారో మనకు తెలిస్తే బాగుండు కదా అని అనిపిస్తుండే. అయినా నేను ఎప్పుడూ అనుకున్న ముచ్చటే కానీ నిజంగా అది ఇప్పుడు నిజమవుతుంది. అట్లెట్లా అంటారా అంటే, టెక్నాలజీ మ్యాజిక్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ కదా, తెలుసుకోవాలనుందా? చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన

0: ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మస్తీ మజా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో, మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనకి, ఉంటుంది, ఎందుకుండదు, ఉంటుంది. అయితే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఒక స్టార్టెడ్ కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ క్రియేట్ చేసింది. ఏంటంటే దీన్నే ఏఐ ట్రాన్స్లేటర్ అంటారట. ఇక అసలు విషయం ఏంటి అంటే, తొందరపడి కంగారుపడి మన కోసం అని అనుకోకండి, ఇది పెంపుడు జంతువుల కోసం తయారు చేశారు. అంటే పెట్స్తో మనం, మనతో ఎలాంటి ఎమోషన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాయి ఆ పెట్స్ అనేవి. అంటే ఐ మీన్ పెట్స్ కి వాళ్ళు అవి ఏంటి అంటే శబ్దాలు చేస్తాయి, సౌండ్స్ చేస్తాయి, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి, కానీ చెప్పలేవు కదా. సో ఆ శబ్దాల ఆధారంగా ఆ ఎమోషన్ని ట్రాన్స్లేట్ చేసి మనకు చెప్తాయట. బాగుంది కదా. మామూలుగానే పెట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాటి కదలిక ఆధారంగా వాటి అవసరాలను చూసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇది కనుక అందుబాటులోకి వస్తే పెట్స్ కి, పెట్స్ లవర్స్ కి మధ్య సూపర్ బాండింగ్ ఏర్పడుతుంది. బాగుంది. సినిమాలో జరిగేవన్నీ ఇలా నిజమైనట్టు నాకు చిన్న డౌట్ వచ్చింది. టెక్నాలజీ ఇంత పెరిగిపోతుంది కదా, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బాస్లకు కూడా ఇలాంటి మిషన్ ఏదైనా దొరికితే, ఆహా దొరికితే కొంప కొల్లేరే కదా. అందుకే అన్ని నిజం అవ్వాలి అని అనుకోకూడదు, కొన్ని ఊహల్లోనే బాగుంటాయి. ఏమంటారు, నిజమే అంటారు.

0: కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటల దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు మీరు వింటారు ఒకే సినిమా నుంచి అన్ని పాటలు, ఏక చిత్ర గీతాలన్నమాట. మరి ఈ రోజు ఏ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అన్ని పాటలు వినబోతున్నారంటే చెప్తాను, ఏమైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. మరి ఈ రోజు మనం ఏక చిత్ర గీతంలో వినబోయే ఆ పాటలు ఏ సినిమాలోవి అంటే, ఆ సినిమా పేరు 1986 లో రిలీజ్ అయిన రాక్షసుడు సినిమాలోని ఓ పాట నుంచి తీసుకున్నారు. ఆ పాటలాగే ఆ పాట ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా కొంచెం స్లో నరేషన్ అనిపించినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. గెస్ చేస్తారా? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి. మరి ఈ పాట విని ఆ సినిమా ఏంటో గెస్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 1040-23-24-08-52. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చోటి జిందగి భలే ఉంటుంది కదా పాట. నిజానికి కొంచెం బీట్ ఎక్కువైంది కానీ పాట లిరిక్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. రామజీవకే శాస్త్రి గారు రాశారు ఈ పాటని. అండ్ మరి సినిమా ఏంటి అంటే కేపీహెచ్బి కాలనీ నుంచి మదన్ గారు పంపించారు, గెస్ట్ చేశారండి కరెక్ట్ గా. అండ్ ఆల్సో కార్తీక్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి పంపించారు. యా, యు ఆర్ రైట్. సో అంటే పాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయన్నమాట. మరి ఈ సినిమాకి సంబంధించి ఏంటి ఆ సినిమా క్లూ అయితే ఇచ్చేసాను కదా, అంటే అచ్చమైన ప్రేమ కథా చిత్రాలు చాలా తక్కువ అయిపోయిన టైం అది. అంటే 2015 సంవత్సరం ఫిబ్రవరి 6న వచ్చిన, అంటే స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కె క్రాంతిమాధవ్. హృద్యమైన, అందమైన, నిజమైన, నిర్మలమైన ప్రేమ కథ ఈ సినిమా. ఆ సినిమాని చెప్పైనా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఎగ్జాక్ట్లీ, సినిమాలాగనే ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఈ సినిమా, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అనమాట. మరి ఈ సినిమా నుంచి పాటలు వింటున్నారు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సాఫ్ట్ సాహితి గారు అసలు ఎంత అద్భుతంగా రాశారో సినిమా మొత్తం స్టోరీని ఒక్క పాటలో ఇలా రాయడం అనేది వాళ్ళకే చెందుతుందండి. అందుకే వాళ్ళు గొప్ప రైటర్స్ అయ్యారు. 8:43 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఏక చిత్ర గీతాలు వింటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమా గురించి. నిజానికి అంటే ఈ సినిమాకి ముందు శర్వానంద్ రన్ రాజా రన్ అనే సినిమాలో హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ చేసి ఉన్నాడు. అండ్ నెక్స్ట్ అంటే ఎప్పుడూ కూడా కొత్తదనం కోసం ఏమంటారు సర్చ్ చేస్తూ ఉంటాడనమాట శర్వానంద్. అంటే అసలు ప్రతి పాత్రలో కూడా పరకాయ ప్రవేశం చేస్తూ టాలెంట్కి ఎల్లలుండవు అని చెప్పిన హీరో. అంటే వన్ ఆఫ్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఉన్న హీరో అనమాట శర్వానంద్. మరి శర్వానంద్కి సినిమా అయితే మంచి మెమోంటోగా ఉంటుంది. ఇక నెక్స్ట్ తన కోసమే

కొన్ని క్యారెక్టర్లు పుడతాయా అన్నట్టుగా, తను కాకపోతే ఇంకొకరు ఈ పాత్ర చేయగలిగేవారా అని మనకు అనిపించేటట్టుగా, తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో అద్భుతమైన అభినయంతో కనిపిస్తుంది ఈ సినిమాలో నిత్యా మీనన్. యునో అందరికీ తెలిసిందే, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నిత్యా మీనన్ది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్ర గీతాలు. మరి మనం మాట్లాడుకున్నాం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకి సంబంధించిన పాటలు వింటున్నారు. ఈ సినిమా అంటే ఒకప్పటి అభినందన నీరాజనం లాంటి మంచి లవ్ ఫీల్ అపీల్ ఉన్న సినిమా ఇది. అయితే ఇందులో ముఖ్యంగా అసలు డైలాగ్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. మరి డైలాగ్స్ రాసింది ఎవరు అంటే, కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక డీప్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి, అలాంటి సినిమా ఈ సినిమా. ఇక సాయి మాధవ్ బుర్రా గారి పెన్ పవరో లేక ఆ డైలాగ్స్ చెప్పిన శర్వ అండ్ నిత్యాల హానెస్ట్ పర్ఫార్మెన్స్ తెలియదు, కానీ ఈ డైలాగ్స్ మాత్రం ఇప్పటికీ అలా బ్యాక్ ఆఫ్ ద మైండ్ కదులుతూనే ఉంటాయి. అంటే గెలవాలని అనుకునేవాడు ఎప్పుడూ ముందుంటాడు, ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు, ఏమన్నా డైలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం. అండ్ అసలు ఒకటా రెండా ప్రతి డైలాగ్ కూడా, అసలు ఆ సినిమాని రిపీటెడ్గా చూస్తే ఆ డైలాగ్స్ అన్నీ మనకు ఒక పెద్ద మోటివేషన్ పుస్తకంలా అనిపిస్తాయి. నాది అనే ఫీలింగ్ అది కొంటే రాదు వస్తే పోదు, ఏ చాలాసార్లు వాడే ఉంటారు కదా, అంటే ఐ మీన్ ఎక్కడో. అండ్ తర్వాత ఏమా అంటే, ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు అనే డైలాగ్ అసలు నిత్యా చేత చెప్పిస్తారు, సూపర్గా ఉంటుంది. అండ్ కన్నీళ్ళు మనకు వస్తే అది కష్టమవుతుంది, అదే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. అరే అసలు ఒకటా రెండా ఎన్ని డైలాగ్స్, అసలు ఆ చెప్పిన ఆ డైలాగ్ డెలివరీ ఏంటో తెలియదు కానీ హార్ట్ని టచ్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ, మరి అందుకే ఈ సినిమాను ఆయన ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు అని చెప్తుంటారు. ఆయన డైరెక్టర్ క్రాంతిక్ కుమార్ గారు, నిజానికి ఈ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఇలాంటి ఒక సినిమాను తీయాలి అనుకోవడం ఒక రకంగా దుస్సాహసం అని చెప్పాలి. అంటే ఈ తరంలో చాలామందికి సినిమా చూస్తే ఇదంతా నిజమేనా, ఇలాంటి ప్రేమలు కూడా ఉంటాయా అని అనుకుంటారు, కానీ ప్రేమంటే ఇంతే కదా అని అనిపిస్తుంది అప్పటి తరానికి, అవునా?

గొప్ప మ్యూజిక్ కదా, వింటున్నంతసేపు అలాగే వినాలనిపిస్తుంది. అండ్ ఈ పాటకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటో చెప్పనా, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. తెలుగులో ఈయనకి ఇది ఫస్ట్ మూవీ అన్నమాట. సేమ్ టైం ఈ సినిమాకి మ్యూజిక్ గొప్ప స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ పాటని కేఎస్ చిత్ర గారు అండ్ ఐశ్వర్య గారు పాడారు. మధ్యలో మీకు ఒక మెయిల్ వాయిస్ వినిపించింది కదా, మరి ఆ మెయిల్ వాయిస్ ఎవరిది అంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన గోపి సుందర్ గారిది అన్నమాట. అండ్ కమింగ్ టు ఈ సినిమాకి సంబంధించి చెప్పాలి అంటే, నిజానికి ఈ తరానికి కొంచెం ఈ సినిమా అంటే ఆ లైన్ నచ్చకపోవచ్చు, అంటే దూరంగా ఉన్నా కూడా లవ్ చేయాలి అనుకోవడం ఏంటి అని అనిపించవచ్చు, కానీ ఒకప్పటి ప్రేమ కథలన్నీ ఇలాగే ఉండేవి. అండ్ ఈ సినిమాలో ఇంకొక డైలాగ్ ఉంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్. ఆ డైలాగ్ చెప్తాను ఏంటంటే, 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి యథవా అయినా కూడా చెక్కు మీద సైన్ పెట్టొచ్చు, కానీ 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు అని చెప్తాడు. అస్సలు సాయి మాధవ్ గారి కలంకి ఏం చెప్తాను చెప్పండి, ప్రతిదీ నగ్న సత్యం, జీవిత సత్యం. ఇక ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే మంచి ఏమంటారు ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా, అయితే కొంచెం ఎంత మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అయినా ప్రేమని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు కె క్రాంతి కుమార్ గారు. సినిమా అయితే కొంచెం స్లో నరేషన్ అని అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆ సినిమాని ఇష్టపడ్డామా అంతే, మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ప్రేమ కథలు. యాక్సెప్ట్ చేస్తారు కదా, చేస్తారు. కావాలంటే ఈ వీకెండ్లో ఒకసారి ఆ సినిమా చూసేయండి. ఎగ్జాక్ట్లీ స్వాతి అంటారు. ఇది ఇవాల్టి ఏక చిత్రగానం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ఆకాశవాణి వివిధ భారతిలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:15 తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ శ్రీ జె రాజేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పరిశ్రమ రంగంలో ఉపాధికి సంబంధించిన విషయాలు మీకు వివరిస్తారు. మర్చిపోకండి, బిజినెస్ ముచ్చట్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో ప్రతి బుధవారం ఉదయం 9:15
1: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కాల్ చేయండి.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్టూడియో క్లాక్ లో టైమ్ 9:13 కావస్తోంది. మరి ఆకాశవాణి వివిధ భారతిలో ప్రతి బుధవారం ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ శ్రీ జే రాజేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పరిశ్రమ రంగంలో ఉపాధికి సంబంధించిన వివరాలను మీకు వివరిస్తారు.

0: బిజినెస్ ముచ్చట్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో ప్రతి బుధవారం ఉదయం 9:15
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 9:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 9:15 నుంచి 9:30 వరకు ఉర్దూలో వార్తలు వింటారు. అలాగే 9:30 నుంచి 10 వరకు వీపీ ముంబై నేషనల్ మార్కెట్ వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: Good night.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు మీరు వింటారు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కథా సన్నివేశానికనుగుణంగా సరైన పదాలతో పాటను రాయడానికి కవులకు ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. మరోవైపు అలా క్షణాల్లో అలవోకగా రాయడం కూడా పూర్తవుతుంది. అలా అప్పటికప్పుడు రాసిన పాటే ఇప్పుడు వినబోయే గీతం. ఒకరోజు సినీ దిగ్గజ రచయితలు ఆత్రేయ, దాశరథి, అలాగే కెవి మహాదేవన్, పొహలేంది, ఆదుర్తి సుబ్బారావు అందరూ ఒక హోటల్లో కూర్చుని మూగమనసులు చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన పాట ఎలా ఉండాలా అని మాట్లాడుకుంటున్న సమయంలో ఆదుర్తివారికి కావేరి కరయిరిక్కి అనే తమిళపాట గుర్తొచ్చి పాడితే దానికి దాశరథిగారు గోదారి గట్టుంది అన్నారట. కరైమేలే మరమిరిక్కి అని ఆదుర్తిగారంటే గట్టుమీద చెట్టుంది అని అన్నారట దాశరథిగారు. అద్భుతంగా ఉందని మెచ్చుకున్న ఆదుర్తివారికి తరువాతి తమిళ వరుసలు గుర్తుకు రాకపోవడంతో దాశరథిగారు స్వంతంగానే పల్లవీ చరణాలు పూర్తి చేశారట. పి సుశీల పాడగా జమున అభినయించిన ఈ గీతం అప్పట్లో యువత అందరి నోటా వినిపించేదట. ఇప్పుడు విన్నా ఎప్పుడు విన్నా ఈ పాట నిత్య నూతనంగా ఉంటుంది.

బంధం పెనవేసుకుని అడవి పువ్వు అందమైన గృహానికి చేరింది. అమాయకత్వపు చిరునవ్వుల పరిమళాలతో అందరికీ సంతోషాన్ని పంచింది. ప్రకృతి ఒడిలో పల్లవిస్తూ పెరిగిన ఆ కోకిల క్రమంగా అందరితో శృతి కలిపింది. మెల్లమెల్లగా చదువు నేర్చుకోసాగింది. మదిని వీడని గతకాలపు కొన్ని చిలిపిమాటలు అప్పుడప్పుడు బయటికి వచ్చి మురిపించసాగాయి. వివాహానికి ముందు దొరా అని సంబోధించిన తాను భర్తగా మారిన తర్వాత అతన్ని ఇప్పుడేమని పిలవాలా అని ఆలోచించసాగింది. పగటి వెలుగును దాచుకుని రాత్రి వెన్నెలలు కురిపించేవాడని రాజా అని పిలుస్తానంటుంది. తన భర్త ప్రక్కన ఉంటే అది తనకు పున్నమిరేయని, కలకాలం అలాగే తన మదిలో నిలిచి ఉంటానని ఇలా పాడుకుంటోంది. బంగారు పంజరం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం.

సువాసనకు అందానికి స్వచ్ఛమైన తెల్లని కాంతులీనే మల్లెపూలు నిర్మలత్వానికి ప్రతీక. అలా తెల్లని చీర మల్లెపూలు పెట్టుకున్న ఓ అమ్మాయి కల్లాకపటం ఎరుగని మనసు కోసం ఆ మనసులోని మమత తనను తాను సింగారించుకున్నానని చెబుతోంది. ఆ మమత ఎవరికోసమని ఆ ప్రియుడు అడిగితే దాపరికమెరుగని మనిషి కోసమని తన భావాన్ని ప్రకటిస్తుంది. నేలమీద ఒక్కటై సాగుతూ నింగిలో తారల్లా నిలిచిపోదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్న ఈ గీతం 1965 విడుదలైన అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

కళ్ళు మూసుకుని పల్లెటూరుని గుర్తు చేసుకుంటే ఆ మట్టివాసన గుబాళింపులు, జోడెద్దుల మెడలో గనగన గంటల మూతలు, కొండలు గుట్టలు ఏటిగట్లు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, పశువుల కాపరుల ఏలపదాలు, చెక్కభజనలు, జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరించినదే. గానం ఘంటసాల జిక్కి బృందం, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మాటలు వినబడని ఆ కోకిలమ్మకు పాటలంటే ప్రాణం. పాటలు పాడుకునే ఓ కోనలమ్మకు కోకిలమ్మ మాటంటే ప్రాణం. ఇద్దరికీ సంగీతమంటే ప్రాణం. పాట కనబడేదొకరికైతే వినబడేది మరొకరికి. వినబడే ఆ గొంతుకను వినువీధికి పరిచయం చేయాలని పరితపించిన ఆ కోకిల సంగీత సాధన చేయించింది. రాగసాగరంలో ఎగసిపడే తరంగంలా ఆ గలప్రవాహం ఉన్నత శిఖరాలనధిరోహించి తన స్వరవణంలో పుష్పించిన సుమకుసుమాల పరిమళాలతో కోకిలను ఆరాధిస్తూ, సుమధుర రాగమాలికలతో అర్చిస్తూ, కరతాల హారతుల అభినందనలందుకుంటూ, మనసైన మనసుకు అభివందనాలర్పిస్తూ, రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేస్తూ సాగిపోయే ఈ మధురమైన గీతం కె బాలచందర్ దర్శకత్వం వహించిన కోకిలమ్మ చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్పిస్తున్నా. నేడే అచ్చన సమ

తన చెలి చిరుగాలిలాంటిదని, చెలగాటమాడుతూ కనబడకుండా దాక్కుని కదలాడుతున్నదని చెలికాడు అంటున్నాడు. పూవుల్లాంటి సుకుమారమైన తన హృదయంలో విరబూసిన వలపు తనలో విరహవేదనలు రేపే జావిలిలా ఉందని, ఎంత వేచిచూస్తే అంత తీయని వేదనని పంచే నైజం తనదని చెబుతూ తన వియోగమే వీణుల విందైన వినోదమని పాడుకుంటున్నాడు. ఈడు జోడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

పట్టుదలతో ప్రయత్నించి పశ్చిమానికి పనికోసం వెళ్లి ప్రేమించిన పడతిని పరిణయమాడి ప్రాగ్భూమికి తిరిగొచ్చాడు. ఎల్లలు దాటి ఏకమైన ఆ మనసులు పరిధి దాటని సాంప్రదాయపు మనుషుల మాటలను గౌరవిస్తూ మెలగసాగాయి. పతిని దైవంగా భావిస్తూ, పద్ధతులను పాటిస్తూ, ఉన్నంతలో జీవిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. సరిహద్దు దాటినా సమసిపోని సంస్కారం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. అర్ధాంగిగా జీవితాన్నే కాక బాధ్యతలు పంచుకొని బాసటగా నిలిచిన భార్య ఔన్నత్యాన్ని అభినందిస్తూ, మురారి వాయిస్తున్న మురళీస్వరాలకు మృదుమధురంగా ఆలపిస్తున్న రాధ పదాలు తోడయ్యాయని, రేరాజు పసిడి చినుకులు రారాణి కంటి వెలుగుకు సరికావని, విరబూసిన మరుమల్లెలు చెలినవ్వుకు సరితూగవని, హృదయాకాశంలో తారకల అనురాగజ్యోతిని వెలిగించిందంటూ శుద్ధ ధన్యాసిరాగంలో స్వరకల్పన చేయబడిన ఈ పాట అమెరికా అమ్మాయి చిత్రంలోనిది. గానం జి ఆనంద్, రచన మైలవరపు గోపి, సంగీతం జి.కె. వెంకటేష్.

మదిలో దాచి ఉంచిన ప్రేమను ఇష్టసఖికి తెలుపలేక విరహవేదనను తాళలేకపోయిన ఓ సఖుడు లేఖ ద్వారా దానిని వ్యక్తపరచాలనుకుంటాడు. ప్రియుడికి తెలియకుండా ముందే ఆ లేఖను చదివిన ప్రేయసి అతని ప్రేమను అర్థం చేసుకుంటుంది. అటుపై ఏకాంతంగా వనంలో విహరిస్తున్న ఆ జంట వారి కథను మనసు విప్పుకుని మాటలాడే మధురమైన క్షణాలు చాలా తక్కువని, అవి ఎవరితో విప్పి చెప్పకని చందమామకు ఇలా పాటరూపంలో విన్నవించుకుంటుంది. పెళ్లికాని పిల్లలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

కోకిల పంచమస్వరంతో చరణాలందించే చక్కని నెచ్చలి కోసం సన్నగవీచే సమీరాలపై వగలలుకు వయారాలతో వలపించిన వరుడిచెంతకు చేరుకుందామని రివ్వురివ్వున రెపరెపలాడింది చెలి. మృదుమధుర గలాలొక్కటై రెమ్మలమాటున యుగలగీతాలాపనలో ఒదిగిపోవాలనుకున్నాయి. యదసీమలో ఉదయించిన తెలికాంతితో తొలినాటి తిమిరాలను తరమాలనుకున్నాయి. అవధిలేని వినువీధిలో విహారంచేసిన విహంగం పరిధిలోనే ఎదిగి ప్రపంచయానమెరుగని పతంగానికి తెలుపుకోలేని వేదన తెలిపిందిలా ఓ పాటరూపంలో. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

మాటలాడిన కనులు మౌనాజ్ఞాపన కోసం ఎదురుచూస్తున్నాయి. విందారగించిన వీణులు డొప్పదుప్పటి కప్పుకొని గాలిసడిని ఆపుతున్నాయి. హృదయ తాండవం రమణీయ లాస్యంగా మారుతోంది. మసకవనంలో మనసోద్భవుడు మరుమల్లెల తారలతో కలిసి విహరిస్తూ సుమనస్సులపై మత్తుమందు చల్లుతున్నాడు. తెలియని స్పర్శతో తాదాత్మ్యం చెందిన తనువు తనను తాను మరిచిపోయింది. తీపి కలల తనలో తను ఒదిగిపోయింది. దేవతా చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఉన్నాయి. హృదయ తాండవం రమణీయ లాస్యంగా మారుతోంది. మసకవనంలో మనసోద్భవుడు మరుమల్లెల తారలతో కలిసి విహరిస్తూ సుమనస్సులపై మత్తుమందు చల్లుతున్నాడు. తెలియని స్పర్శతో తాదాత్మ్యం చెందిన తనువు తనను తాను మరిచిపోయింది. తీపి కలల తనలో తను ఒదిగిపోయింది. దేవతా చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్పి కోదండపాణి.

కలలు నిజమై అనుకున్నది జరిగిన సమయంలో ఈ జగతి నవజీవన కలలతో నిండిపోయిందట ఆ జంటకు. పూర్ణిమ సాంద్రతతో వెలుగులీనుతున్న రేరాజును చూస్తూ వారి మనసులలో ఉన్న చీకటి పొరలు తొలగిపోయి అనురాగపు సుమాలు విరబూశాయట. వాటి పరిమళాలతో మొలకెత్తిన కోరికలను తీర్చుకుంటూ జీవితాన్ని నందనవనమయం చేసుకుందామని పాడుకుంటున్నారు. భార్యాభర్తలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన యుగలగీతం సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు ఈ పాటను భీంప్లాస్ రాగంలో స్వరపరిచారు. రచన శ్రీశ్రీ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఇంతవరకు మీరు నాటి మేటి సినీ

0: గీత మాలిక మధురిమ విన్నారు. సమయం 10 గంటలు దాటి 55 నిమిషాలు కావస్తోంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రేపటి ఉదయపు ప్రసారాలలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు భక్తిగీతాలు క్షేత్రదర్శిని వింటారు. ఆ తర్వాత 7 గంటల నుంచి 7:15 నుంచి 7:30 వరకు ఇది మన చట్టం క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ సీనియర్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం వింటారు. 7:30 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలతో జనరంజని. ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:15 తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ శ్రీ జె రాజేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పరిశ్రమ రంగంలో ఉపాధి అనే అంశం గురించి సలహాలు సూచనలు వివరాలు అందిస్తారు. రేపు ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతిలో ఉదయం 9:15 ప్రసారమవుతుంది బిజినెస్ ముచ్చట్లు. 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్తో రూపొందించిన కార్యక్రమం వింటారు. 11 గంటలకు అలనాటి ఆపాత మధురాలను గుర్తు చేస్తూ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు. 12 గంటల నుంచి 12:30 వరకు చైతన్య స్ఫూర్తి, 12:40 నుంచి 1:10 వరకు మీ ఆరోగ్యాన్ని అందంగా అందించే కార్యక్రమం ఈట్ ఫిట్, 1:20 నుంచి 2 గంటల వరకు షో టైం వింటారు. 2:15 నుంచి 3 గంటల వరకు విమెన్ అచీవర్స్కి సంబంధించి శక్తిశీలి కార్యక్రమం వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జైహింద్.